ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 9వ తేదీ గురువారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయముల సమయం 5:58.44. ప్రేమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరు ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో ఎస్ జానకి, జి ఆనంద్, సురేష్ బాబు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవన్ వరంగల్ కేంద్రం. సమయం 6:40 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు

0: ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ళజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 700,000 పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామ అన్నింటిలో కూడా మళ్ళా రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు అన్ని కూడా కనుక్కొని చేస్తా ఉన్నాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 300,000 మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములో దిగువ ట్రోప ఆవరణంలో నైరుతి దిశగాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఐనవోలు మల్లన్న దేవాలయం గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ. ఇక 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తెలుగులో వార్తల ప్రసారము హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 1:20 వివిధ భారతీ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 వివిధ భారతీయ వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00-11:00 ఇదవిధిగా మధుర గీతాలు అలనాటి ఆనిమోత్యాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: వాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు.
1: రాష్ట్ర స్థాయి వనమహోత్సవ్ 2026 సందర్భంగా వరంగల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఎకో టూరిజం అటవీ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా నర్సంపేట రేంజ్ పరిధిలోని పాఖాల్ బయోడైవర్సిటీ పార్కులో పర్యాటకుల సౌకర్యార్థం సుమారు 1.54 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, పెడల్ బోటింగ్ పూల్, పర్యావరణ విద్యాకేంద్రం, డార్మిటరీ, నైట్ క్యాంపింగ్ ప్రాంతాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వరంగల్ బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకిచ్చిన ఉపాధి, అభివృద్ది హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన నితిన్ నబీన్ రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు, అలాగే జాబితాలో తప్పుల సవరణ, పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై వరంగల్ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కెఆర్ నాగరాజు హాజరయ్యారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందేలా చూడాలని కోరారు. వరంగల్ నగరంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సిటీ లాజిస్టిక్ ప్లాన్ సిఎల్పి రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నగరాభివృద్ది, వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రవాణా ఖర్చుల తగ్గింపుతో పాటు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రణాళిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలో జరుగుతున్న పాఠశాల నిర్మాణ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి కేటాయింపు అంశంపై భూములిచ్చే రైతులతో మాట్లాడారు. మార్కెట్ డిమాండ్ ఉండి ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల వరి విత్తనాలను మాత్రమే రైతులు సాగు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. ఇటీవల గురిజాల రైతు నివేదికలో నిర్వహించిన సీడ్ మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఆయన ప్రారంభించారు. వర్షపాత పరిస్థితులను బట్టి మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని, వర్షాభావ పరిస్థితులుంటే 6 తడిపంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, యూరియాను తగిన మోతాదులోనే వాడుతూ 2వ దఫా నుండి నానో యూరియాను తప్పనిసరిగా ఉపయోగించాలని రైతులకు సూచించారు. వరంగల్ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెచ్ఐవి, మధుమేహం, రక్తపోటు బాధితులతో పాటు టీబీ రోగుల సన్నిహితులకు తప్పనిసరిగా టీబీ నిర్ధారణ, ఛాతీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల ఆసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించిన ఆమె భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిని పరిశీలించి పనుల్లో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న చారిత్రక

0: వరంగల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ విద్యార్థులు, ప్రజలు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: ఇంతవరకు వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు డి వీణావాణి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతి నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘన స్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को

0: ಬಿಡ್ತದೆ.
1: ಮಹಾರಾಷ್ಟ್ರ, ಮಧ್ಯಪ್ರದೇಶ್, ಗುಜರಾತ್, ಉತ್ತರ ಪ್ರದೇಶ್, ರಾಜಸ್ಥಾನ್, ಕರ್ನಾಟಕ, ಬಿಹಾರ್, ಜಾರ್ಖಂಡ್, ತೆಲಂಗಾಣ, ಆಂಧ್ರಪ್ರದೇಶ್, ಪಂಜಾಬ್, ಪಶ್ಚಿಮ ಬೆಂಗಾಲ್, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోటా వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద్ మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగా కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపయోగిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుష

0: క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్ లో జరిగే నాలుగో మ్యాచ్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్ లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినండి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఆయనవోలు మల్లన్న దేవాలయం గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు వినండి ఉదయ తరగతి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం వింటారు.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ఠ నప్తారం

లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరమంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: பதரு உருவின் சத்விஜ ஸ்ரேயமை.
1: ఈ భాగవత నీరాజనం ధారావాహికలు ఓ ఉపవాహికలాగా గత రెండు వారాలుగా ప్రహ్లాద చరిత్ర వింటున్నారు. ఈ వారం ప్రహ్లాద చరిత్రలోని మిగతా భాగం వినండి. వ్యాఖ్యాత ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి, పద్యపఠనం శ్రీ వద్దిరాజు వెంకటరామారావు.
2: హిరణ్యకశిపుని కోపానికి అవధి లేకుండా పోయింది. ప్రహ్లాదుణ్ణి నానా విధాలుగా హింసించేనా సరే తన దారికి మళ్లించాలనుకున్నాడు. పుత్రాకారంగా తన కుటుంబంలో వ్యాధి జన్మించిందని భావించుకున్నాడు. శరీరంలో ఏదైనా దుష్టాంగాన్ని అవసరమైతే శస్త్రచికిత్సతో ఖండించి వైద్యుడు మేలు చేసినట్లే రాక్షస కులంలో జన్మించిన మహాపరాధిని శిక్షించి తన కులధర్మాన్ని నిర్వహించాలనుకున్నాడు. ప్రహ్లాదుణ్ణి హింసించడానికి పూనుకున్నాడు. రాచబిడ్డడు, సాధు, దయాళుడు, లోకమాన్యశీలుడు, సుకుమారుడు అనే కనికర భావం లేకుండా క్రూరంగా శూలాలతో పొడిచి రాక్షస సేవకులు ప్రహ్లాదుణ్ణి బాధించినారు. అయినా ఆయన శరీరం కందినట్టు కూడా లేదు. ముఖకాంతి కొంచెం కూడా తగ్గలేదు. చిరునగవుతో వారు పెట్టే బాధల్ని చూస్తూ జగద్రక్షకుడైన శ్రీహరిని కీర్తిస్తూ ఉన్నాడు.

0: ప్రహ్లాదుడు ఎవరినీ నిందించలేదు, ఎవరి నుండి సహాయాన్ని కోరలేదు. హిరణ్యకశిపుని కోపం మరీ రెచ్చిపోయింది. ఏనుగులతో త్రొక్కించినాడు, సర్పాలతో కర్పించినాడు, భయంకరమైన మంటల్లోకి విసిరివేసినాడు, సముద్రంలో ముత్తించి ముంపించినాడు, విషం త్రాగించాడు, పర్వతాగ్రం క్రిందికి త్రోసివేసినాడు. ప్రహ్లాదుడు కించిత్తు కూడా చెలింపలేదు. ఆయన ప్రభావానికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడ్డాడు. ఆయనతో విరోధం తన చావుకే అని భావించినాడు. చిన్నబోయి ఖిన్నుడైన హిరణ్యకశిపుణ్ణి శాంతపరచడానికి చండామార్కులు ప్రహ్లాదుని విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి, వీడు బాలుడు, వీణ్ణి మా పర్యవేక్షణలో మార్చే ప్రయత్నం మళ్లీ చేస్తాం, రాక్షస కులానికి యోగ్యమైన హితోపదేశం చేస్తాం, వయఃపరిపాకంతో రాక్షస బుద్ధి కలిగి నిశ్చయంగా దైవద్వేషగుణాన్ని పుష్కళంగా పొందుతాడు అని హిరణ్యకశిపునికి వివరించినారు. గృహస్థులైన రాజులకు ఉపదేశింపదగిన ధర్మార్థకామాల్ని ఉపదేశింపవలసిందిగా వారిని ఆదేశించి హిరణ్యకశిపుడు చండామార్కులకు తన కుమారుణ్ణి అప్పచెప్పినాడు. సకల విద్యాతత్వం తెలిసిన ప్రహ్లాదుడు ధర్మార్థకామాలు నిరర్థకాలని సులభంగా గ్రహించి రాక్షస బాలకులను చేరదీసి భక్తితత్వాన్ని వివరించేవాడు.
1: బాలకులారరండు మన ప్రాయము బాలురు కొందరుర్విలో కోలుట కంటిరే, గురుడు క్రూరుడనర్థ చయంబునందు దుశ్శీలత నర్థకల్పనము చేసెడి గ్రాహ్యము కాదు శాస్త్రముల్ మేలెరిగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడెన్.
0: శతవర్ష పరిమితమైన ఆయుష్యం ధర్మాచరణకు ఉపయుక్తం కావాలని, అంతఃశత్రువులైన కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి ప్రాపంచక విషయ సంసర్గాన్ని వదిలి శ్రీహరి చరణారవింద భజనతో మోక్షాన్ని సాధించుకోవాలని, దేహావసాన పర్యంతం నారాయణ చరణారవింద సేవనమే ముఖ్యమని బాలులకు ఉపదేశిస్తాడు. నారద మహర్షికి నారాయణుడు ఉపదేశించిన పరమ భాగవత ధర్మాన్ని వివరిస్తాడు. హిరణ్యకశిపుడు మందరముపై మహోగ్రత పనిచేయడానికి వెళ్లిన వేళ ఇంద్రుడు దండెత్తి

దైత్యరాజ కుటుంబిని చెరపెట్టిన ఉదంతాన్ని చెప్పి నారద మహర్షి అభయమిచ్చి ఆశ్రయమిచ్చి గర్భస్థుడైన తనకు ధర్మతత్వాన్ని నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించిన కథను ప్రస్తావించి ప్రహ్లాదుడు తన తోడి బాలురకు గుణత్రయ విభాగాన్ని, ప్రకృతి పురుష వివేకాన్ని, ఆత్మతత్వాన్ని విశదపరుస్తాడు. గురు శుశ్రూష, సర్వలాభ సమర్పణము, సాధుజన స్నేహము, ఆత్మసాక్షాత్కార సాధనాలని వర్ణిస్తాడు. ప్రహ్లాదుని సాత్విక ప్రబోధము రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని పరిచితం చేస్తుంది. తమ చదువులను మాని వారు నారాయణ భక్తితో ఏకాంత భావాన్ని వరిస్తారు. చండామార్కులకు భయం ఆవహిస్తుంది. ప్రహ్లాదుని చదివించడం దుర్లభమని, రాక్షస కులానికి వ్యతిరేకంగా నిత్యము విష్ణు కథలతో పరవశుడై ఉంటున్నాడని వారు హిరణ్యకశిపునికి నివేదిస్తారు. పాదతాడితంబైన భుజంగంబు భంగి, పవన ప్రేరితమైన దవానలంబు చందంబున, దండతాడితమైన కంఠీరవం కైవడి క్రోధప్రేరితుడై హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి పంచభూతాలను, అష్టదిక్పాలకులను ఇంద్రుణ్ణి జయించి స్వాధీనం చేసుకున్న తన పరాక్రమాన్ని వివరించి, కులద్రోహివైన నీచుణ్ణి నిన్ను చంపి కులాన్ని నిర్దోషం చేస్తాను అని పరమభీకరంగా, దిక్కులు గెలిచితే నన్నయు దిక్కెవ్వడు రోరి నీకు, దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక, కొలుతురు ఇతడి దిక్కని నన్ను అని పలికి నాతో వైరం శిక్షార్హమని తర్జిస్తాడు. నీకు దిక్కెవ్వరు అని పరిహసిస్తాడు. ఈ సందర్భాన్ని హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు చేసిన హితోపదేశం అత్యంత ప్రధానమైంది. ప్రహ్లాదునికి కోపం రాలేదు. ఆయన చికాకు పడలేదు. తండ్రితో మెల్లమెల్లన సవినయంగా తాను నమ్మిన తత్వాన్ని వివరించినాడు. తండ్రి, బలవంతులకు బలహీనులకు, నీకు నాకు, బ్రహ్మాదులకు, సమస్త ప్రాణిలోకానికి బలమెవ్వడో ఆ జగద్వల్లభుడే నాకు దిక్కు. దిక్కాలాదులకు అతీతుడై దిక్కాలాల్లో సాక్షాత్కరించే పరమేశ్వరుడే దిక్కులేని వారందరికీ దిక్కు. ఆయనయే నాకు దిక్కు. సర్వస్వరూపాల్లో సమవస్థితుడై త్రిగుణాత్మకమైన సమస్త జగద్వలయాన్ని లీలామాత్రంగా సృష్టించి అవ్యయుడై అన్ని రూపాల్లోనూ ఆ జగద్వల్లభుడు సాక్షాత్కరిస్తాడు. ఆయన్ను నీవు వైరిగా భావిస్తున్నావు. దీనికి నీ విషమ చిత్తవృత్తియే కారణం. చిత్తంబు సమముగా చేయుము, మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు, చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయుమయ్యా అని ప్రబోధిస్తాడు. ప్రతివాడికి మనస్సే బంధమోక్షాల కారణమని భగవద్గీత చెబుతుంది. సమమైన మనస్సు మోక్ష మార్గానుసారి అవుతుంది. మార్గము తప్పి చరించే మనస్సు కంటే మరొక శత్రువు లేదు. మనస్సును శత్రువుగా మార్చుకోకుండా నీకు వశముగా చేసుకో అని హితోపదేశం చేస్తాడు. పోతనగారి కవిత్వం ఇక్కడ మనస్సును ఆకట్టుకుంటుంది. సకల భువనాలను జయించిన శత్రు నిర్మూలనం కాదు. ఇంద్రియాలని, మనస్సుని, కామక్రోధాదులను జయిస్తే ప్రాణికోటిలో నీకు విరోధి అయి ఉండడు. ప్రహ్లాదుడు పలికిన పోతనగారి పద్యం ఇది. లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధుజేయుని భీకర శత్రులారూర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. హిరణ్యకశిపుడు ఆధునిక మానవుని వంటివాడు. శాస్త్ర విజ్ఞానంతో రోదసిని, పాతాళాన్ని జయించిన మానవుడు తన మనస్సును నియమింపలేకపోతున్నాడు. లోభంతో, మోహంతో, క్రోధంతో ప్రపంచాన్ని భస్మీపటలం చేయడానికి కూడా సన్నద్ధుడవుతున్నాడు. ప్రాణికోటిలో విరోధి లేకుండా జీవించడమే అత్యుత్తమమైన ఆదర్శం. ప్రహ్లాదుడు ఆ ఆదర్శాన్ని హిరణ్యకశిపునికి, ద్వేషపూరితమైన సమస్త ప్రపంచ మానవ సమాజానికి ఉపదేశించినాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి ధిక్కరించి ఇలా అన్నాడు. ఈ భూతశ్రేణికి నాకంటే మరొక రాజు లేడు. నా సోదరుణ్ణి చంపిన నారాయణుని కోసమై ఎన్నోసార్లు విశ్వమంతా గాలించినాను, ఎక్కడా లేడు. మరి వాడు ఎందుండురా దుర్మతి అని నిలదీసినాడు. పరమభాగవతుడైన ప్రహ్లాదుడు మందహాసంతో హిరణ్యకశిపుని చూస్తూ, చరాచర జగత్తులో సమస్త వస్తువుల్లో శ్రీమన్నారాయణుడు గోచరిస్తాడు, ఎల్లచోట్లా కనిపించే వస్తువును వెతకడమేమిటి, నీవు చూడదలుచుకుంటే అన్ని చోట్లా కనిపిస్తాడు అని.

0: கண்டு தன்றி வித கங்கானேல ஈயாயடன்.
1: ఇక్కడే పోతన గారు సుప్రసిద్ధమైన పద్యాన్ని వ్రాసినారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఈ పద్యం జనసామాన్యమైన తెలుగులో లీనమైపోయింది. కలడు కలడు, లేడు లేడు అని ప్రహ్లాద హిరణ్యకశిపులు వాదిస్తూ ఉంటే అత్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంతో నరసింహాకృతితో నెలకొని ఉన్నాడు. హిరణ్యకశిపునికి ఈ పరమసత్యం అర్థం కాలేదు. ఈ స్తంభంలో చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని హేళన చేస్తే ప్రహ్లాదుడిలా అన్నాడు, బ్రహ్మాది తృణపర్యంతం సర్వత్రా వ్యాపించి ఉన్న వాసుదేవుడు స్తంభాంతర్గతుడై ఉంటాడనటంలో సందేహమేమీ లేదు, ప్రత్యక్ష స్వరూపంతో కనిపిస్తాడు అని. ఖడ్గాన్ని భీకరంగా జిలిపిస్తూ ప్రహ్లాదుణ్ణి ధిక్కరిస్తూ,
0: వినరా డింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించెదవు అయిన ఇందుగలడేయంచున్ మదోద్రేకియై ధనుజేంద్రుండరచేతవేశను మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్.
1: స్తంభాన్ని వేసిన వ్రేటుతోడనే దశ దిశల భయంకరారావంతో మినుగురులు పెటిలిపడ శ్రీ నరసింహరూపంతో శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించినాడు. శ్రీమన్నరసింహావతార ఘట్టాన్ని వచ్చే వారం మననం చేసుకుందాం.

0: మీరు ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో మరో కార్యక్రమం విందాం. ఐనవోలు మల్లన్న దేవాలయం గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం విందాం.
8: ఓరుగల్లుకు దక్షిణంగా వరంగల్ ఖమ్మం రహదారిలో వరంగల్ రైల్వే స్టేషన్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐనవోలు గ్రామం చారిత్రక ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నెలకొని ఉన్న సుప్రసిద్ధ సేవాక్షేత్రం ఈ గ్రామానికి ఎంతో విశిష్టతను తెచ్చిపెట్టింది. ఇక్కడ ప్రధాన దైవం మైలారదేవుడు. శివాంశతో జన్మించిన వాడైన మైలారదేవుని శివ ఆలయంలో శివలింగ ప్రతిష్ట కూడా జరిగింది. అందువల్ల కాలక్రమంలో మల్లికార్జున స్వామి ఆలయంగా ఐలోని మల్లన్న గుడిగా ఇది ప్రసిద్ధి పొంది

చెప్పింది. ఈ ఆలయ స్థల పురాణాన్ని బట్టి మల్లుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని కృప కోసం తపస్సు చేసి భూలోకంలో ఎవరూ ఓడించలేని శక్తిని పొందాడట. ఆ గర్వంతో చుట్టుప్రక్కల ప్రజలను నానాహింసలు పెడుతుండగా భరించలేక మునులు శివుణ్ణి శరణు వేడారట. శివుడు వేటగాని వేషంలో ఇక్కడికి వచ్చి 7 కోట్ల వేట కుక్కలతో మల్లునిపై దాడి చేసి వాడిని ఓడించి చంద్రగిరి గుట్టపై వెలిశాడట. కాలక్రమంలో గుట్టపై నుండి ఐనవోలు గ్రామంలో మైలారదేవుడుగా అవతరించాడట. ఆయననే ఖండేలరాయుడు అని కూడా అంటారు. చారిత్రక ఆధారాలను పరిశీలించి చూస్తే మొదట ఈ ప్రాంతం రాష్ట్రకూటుల అధీనంలో ఉండేదని, ఆ తర్వాత రాష్ట్రకూట 2వ కృష్ణుడు ఈ గ్రామాన్ని చాళుక్యరాజు మొదటి అయ్యన్నదేవుడికి పెండ్లి కానుకగా ఇచ్చాడని తెలుస్తోంది. బహుశా అయ్యన్నదేవుడు ఈ గ్రామాన్ని గొప్ప సైనిక స్థావరంగా తీర్చిదిద్ది ఉంటాడు. ఆయన పేరు మీదుగానే ఈ గ్రామానికి అయ్యన్నవోలు లేదా ఐనవోలు అనే పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో కూడా ఈ గ్రామం కీలకమైన సైనిక స్థావరంగా ఉంది. అందువల్లనే కాకతీయులు తమ సైనిక దేవత అయిన ఎల్లమ్మదేవి లేదా ఏకవీరాదేవిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించారు. విశాలమైన ప్రాంగణంతో వీరనృత్యాల ప్రదర్శనకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం కాకతీయ రుద్రదేవుని కాలంలో 1000 స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే జరిగింది. మైలారదేవుని గురించి, ఇక్కడ జరిగే జాతర గురించి క్రీడాభిరామంలో ప్రస్తావన ఉంది. ఆలయానికి చుట్టూ కోట ప్రాకారాన్ని తలపించే సుదీర్ఘ ప్రాకారం, దానికి తూర్పు ఉత్తర దక్షిణాల్లో తోరణ ద్వారాలు ఉన్నాయి. తోరణ ద్వారాలు ఏకశిలానగరంలోని కీర్తి తోరణాలను పోలి ఉన్నాయి. అయితే ఈ ద్వారాలకున్న అధోముఖ పద్మాల మొగ్గలు 7కు బదులు 5 ఉన్నాయి. శిల్పం అంతగా లేదు, నామమాత్రంగా ఉన్నా నాజూగ్గా లేదు. గజముఖం తోరణ ద్వారాన్ని మోస్తున్నట్లుగా భారీ కాయంతో ఉన్న స్త్రీల శిల్పాలు తోరణ ముఖద్వారంపై ఇరువైపులా ఉన్నాయి. ఆలయం తూర్పు ముఖంగా ఉంది. తూర్పు తోరణ ద్వారాన్ని దాటి మనం పశ్చిమాభిముఖంగా ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఆలయ ప్రవేశ ద్వారంలో ప్రాకారాన్నంటి 10 స్తంభాలతో నిర్మితమైన ముఖమంటపం పైకప్పుతో సహా ఉంది. ఆలయంలో గర్భగృహం, అంతరాళం, అర్ధమంటపం, స్తంభాల సభామంటపం ఉన్నాయి. అన్నీ దీర్ఘచతురస్రాకారంగా ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి. ముఖమంటపంపై లలాట బింబంగా గజలక్ష్మి విగ్రహం ఉంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణాపథం ఉంది. ప్రదక్షిణాపథాన్ని చుట్టి స్తంభాల వరుసలున్నాయి. శిఖరం చాళుక్య శైలిలో ఏకతలంగా నిర్మితమైంది. శిఖరం శిథిలావస్థకు చేరగా ఇటీవల కాలంలో ద్రావిడ శైలిలో సోపాన శిఖరాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ స్తంభాల మంటపం. ప్రధాన ఆలయాన్ని 108 స్తంభాలతో నిర్మించారు. అందులో తూర్పున కుడివైపు ప్రత్యేక ప్రవేశ ద్వారంలో 1 స్తంభం శిథిలమై ఉంది. ఈ స్తంభాల నిర్మాణ శైలి అచ్చమైన కాకతీయ నమూనాయే. క్రింద భాగంలో అశ్వపాదం, చతురస్రం, ఆ పైన షణ్ముఖం, దానిపైన చతురస్రం, మళ్లీ షణ్ముఖం, వృత్తాకారం, చతురస్రపు ఫలకంతో ఏకశిల స్తంభం నిర్మాణం జరిగింది. దానిపైన దూలాలు పైకప్పును కలుపుతూ ఉన్నాయి. పైకప్పు, క్రింద ఉన్న వేదిక నిర్మాణం, పైకప్పు సజ్జ, క్రింద ఉన్న వేదిక నిర్మాణ శైలి 1000 స్తంభాల గుడి నిర్మాణ శైలినే పోలి ఉన్నాయి. ఆలయ నిర్మాణ శైలి మాత్రం విలక్షణంగా ఉండి తన ప్రత్యేకతను నిలుపుకున్నది. ఆ ఆలయ స్తంభాలు నునుపు దేలిలేవు. అలంకార శిల్పం కూడా తక్కువే. పైకప్పు భాగంలో అధోముఖంగా ఉన్న పద్మాల మొగ్గల వరుస అందాన్ని తెచ్చిపెట్టగా విశాలమైన స్తంభాల మంటప ప్రణాళిక ఆలయానికి హుందాతనాన్నిచ్చింది. గర్భగుడిలో మల్లన్నగా పిలువబడుతున్న మైలారదేవుని విగ్రహం ఉంది. ఆయనకు యుద్ధవీరుడవటం వల్ల ఖండేలరాయుడుగా చెప్తున్నారు. బహుశా యుద్ధరంగంలో ఖండేలరాయుడనే నాయకుడు వీరమరణం పొందగా ఆయన భార్యలు సహగమనం చేసి ఉంటారు. అందువల్ల వారికి వీరగళ్ళులు నిర్మించి ఉంటారు. ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో ఈ విధంగా వీరగళ్ళు నిర్మించడం, క్రమంగా వారికి పూజలు చేసి కోరిన కోరికలు నెరవేరడంతో ఆలయాలను నిర్మించే పద్ధతి ఉండేది. ఖండేలరాయుడు పైనున్న కుడిచేత ఢమరుకం, ఎడమచేత్తో త్రిశూలం, క్రింది వైపు కుడిచేత్తో కత్తి, ఎడమచేత్తో రక్తాన్ని పట్టే పాత్ర ధరించినట్లుగా ఉంది. ఆయనకు కుడివైపున గొల్లకేతమ్మ కుడివైపు కొప్పుతో కుడిపైట ధరించి ఉంది. ఎడమవైపున బలిజ మేడలమ్మ ఆసీనురాలై ఉంది. ఈ ప్రతిమలు మట్టితో చేసినవి. వీరు శివైక్యాన్ని పొందిన దానికి సంకేతంగా కాబోలు పానవట్టాన్ని అర్ధభాగంగా మాత్రమే మలిచారు. మిగతా అర్ధభాగం అక్కడున్న మల్లన్న, కేతమ్మ, మేడమ్మల రూపంలో పూజలందుకుంటున్నది. నల్లరాతితో నిర్మించిన ఈ అర్ధపానవట్టంపై గోధుమ వర్ణపు శిలతో నిర్మించిన శివలింగం ఉంది. ఖండేలరాయుడు, గొల్ల, బలిజ కులస్తుల ఆడపడుచులను వివాహమాడటం వల్ల ఈ 2 కులాల వారు పూర్వకాలం నుండి సాంప్రదాయకంగా ఈ ఆలయ జాతరలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. సాంప్రదాయకంగా ఒగ్గు పూజారులే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా బోనాలు చేయడం, పట్నాలు వేయడం వంటివి మొక్కుబడులను

ఒగ్గు పూజారుల ద్వారా చెల్లిస్తారు. ఇక్కడి మల్లన్న దేవుడు సంతాన ప్రదాతగా, ఆరోగ్య దేవతగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. గండాలు తీరితే గండదీపం పెడతాం, కోరికలు తీరితే కోడెను కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, పిల్లజల్ల చల్లగా ఉంటే సేవలు చేస్తాం అని మొక్కుకుంటారు. ఇక్కడ స్వామివారికి పసుపును ఎక్కువగా వాడతారు, దీన్నే భండారి అంటారు. ఇదే ఇక్కడ ప్రధానమైన పవిత్ర వస్తువు లేదా ప్రసాదం. ఒగ్గు పూజారులు గజ్జెలతో కట్టిన లాగులతో పూసలు కుట్టిన అంగీలు ధరించి, తలపై కపాల టోపీని, చేతిలో త్రిశూలం, మరో చేత్తో వీరకోల ధరించి భక్తి తన్మయత్వంతో ఊగిపోతూ వీరనృత్యాలు చేస్తారు. జాతర సమయాల్లో భక్తులు మొక్కులు చెల్లింపులో భాగంగా సిడి ఆడే పద్ధతి ఉండేది. అంటే రథానికి అమర్చిన సిడి స్తంభపు కొక్యాలకు వీపులు గుచ్చుకొని దాంతో గాలిలో వేలాడుతూ భక్తి పారవస్యంతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఈ పద్ధతి అమానుషంగా ఉండటం వల్ల ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. జాతర సమయంలో కొన్ని కార్యక్రమాలు వినోదాత్మకంగా ఉంటాయి. వాటిలో కుక్కల కొట్లాట ఒకటి. ఒగ్గు పూజారులు మిఠాయి దండలను ధరించి చిందులు వేస్తుంటే మిగతా ఒగ్గు కథకులు కుక్కల్లాగా అరుస్తూ ఆ పూజారులపైకి ఎగబడి కరవటానికి ప్రయత్నిస్తారు. ఇంకా చల్ల కుండలను ఎత్తడం, ఇంద్రజాల ప్రదర్శనలు మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ జానపదుల సంస్కృతికి, కళలకు అద్దం పడతాయి. మొత్తం మీద పానవట్టం, వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు భార్యలతో కొలువు తీరిన యుద్ధవీరుడి రూపంలో ఖండేల రాయుడు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పాదాల ముద్రలు, కత్తి డాలు ధరించిన వీరుని వీరగళ్ళు దీనిని ఒక స్మారక ఆలయంగా నిరూపిస్తున్నాయి. కాలక్రమంలో కాకతీయులు సైనికోత్సాహం కలిగించే ఒక కేంద్రంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. గణపతి దేవుడు, రుద్రమదేవి ఈ ఆలయానికి తరచూ వస్తూ ఉండేవారట. ఆ రోజుల్లో లెంకలనే ప్రత్యేక సైనిక దళం తమ ప్రభువుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామని ప్రమాణం చేసి రాజుకు యుద్ధరంగంలో అంగరక్షక దళంగా ఉండేవారు. రాజు యుద్ధరంగంలో మరణిస్తే వీరు కూడా ఆ యుద్ధంలోనే వీరమరణం పొందటమో లేదా సహగమనం చేయటమో చేసేవారు. బహుశా అటువంటి సైనిక ప్రమాణాలు కూడా ఇక్కడ జరిగి ఉంటాయి. యుద్ధానికి బయలుదేరే ముందు ఇక్కడున్న ఏకవీరాదేవికి మ్రొక్కేవారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఒక నృత్య మంటపం ఉంది. సాధారణంగా ఇటువంటి మంటపాలను కళ్యాణ మంటపాలుగా నిర్మించే పద్ధతి ఉండేది. కానీ ఈ ఆలయం సైనిక ప్రాధాన్యత కలిగినది కావటం వల్ల యుద్ధ నృత్యాలను చేయడం కోసం ఈ మంటపాన్ని నిర్మించినట్లున్నది. నక్షత్రాకారపు ఎత్తైన వేదికపై నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలతో ఈ మంటపం నిర్మించబడింది. వేదిక చుట్టూరా నాలుగు దళాలతో ఉన్న పద్మాల అలంకార శిల్పం ఉంది. మంటపం మధ్యభాగంలో రంగమంటపం వలయాకారపు ఏకశిలతో ఏర్పడింది. దాని చుట్టూ నాలుగు స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై పద్మాల లతలతో కూడిన అలంకార శిల్పం ఉంది. ఈ స్తంభాలపై నాలుగు వైపులా ఉన్న దూలాల మధ్యభాగంలో నక్షత్రాకారపు రేఖాకృతిలో పద్మం అలంకృతమై ఉంది. స్తంభాల నంటి ఉన్న పైకప్పు ఫలకంపై నాలుగు వైపులా అధోముఖంగా ఉన్న పద్మాల మొగ్గల వరుస అలంకృత శిల్పంగా ఉంది. పైకప్పు మధ్య భాగం పూర్తిగా పడిపోయింది. చుట్టూ ఉన్న పైకప్పు మాత్రం దీర్ఘచతురస్రాకారపు శిలాఫలకాలతో ఏటవాలుగా అమర్చిన ప్రణాళికతో ఉంది. రంగమంటపానికి చుట్టూ స్తంభాల వరుసలతో కక్షాసనాలు ఏర్పడ్డాయి. మొత్తం ఈ మంటపంలో 24 స్తంభాలున్నాయి. ఈ మంటపంలోనే యుద్ధ ప్రేరణ కలిగించే నృత్య ప్రదర్శనలు జరిగేవి. గణపతి దేవుని కోరికపై జాయపసేనాని ఈ నృత్య రీతినే క్రమబద్ధీకరించి విశిష్టమైన ప్రేరణీ నృత్య ప్రక్రియగా అభివృద్ధి పరచాడు. ప్రధాన ఆలయంలో స్తంభాల మంటపానికి ఎదురుగా నాలుగు స్తంభాలతో కూడిన ఒక మంటపం ఉంది. ఒకప్పుడు ఆ మంటపంలో రుద్రమదేవికి సైనిక స్ఫూర్తినిచ్చిన యుద్ధదేవత ఏకవీరాదేవి లేదా ఎల్లమ్మదేవి విగ్రహం ఉండేది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి ఆ స్థానంలో నందిని ప్రతిష్ఠించారు. గ్రామంలో అక్కడక్కడా దొరికిన ఎల్లమ్మ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి చేర్చారు. క్రింది భాగం సర్పంగానూ, పైన మానవ రూపంలోనూ ఉండి కుడిచేత కత్తి, ఎడమచేత డాలు ధరించి శిరస్సు చుట్టూ సర్పపట్టం గల విగ్రహాలు వైవిధ్యమైన శిల్ప నైపుణ్యంతో ఉన్నాయి. వీటిలో సర్పాకృతిని పద్మాసనంగా మార్చి ఆసీనురాలైన ఏకవీర విగ్రహం విశిష్టంగా కనిపిస్తుంది. ఆలయానికి ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి ప్రాంగణంలోనే రెండు గదులుగా ఏర్పడిన నిర్మాణాలున్నాయి. దక్షిణాన ఉన్న నిర్మాణపు ఉత్తరపు గదిలో పానవట్టం మాత్రం ఉంది. బహుశా ఉత్సవ విగ్రహాలను ముంచటానికో లేక యుద్ధ సామగ్రిని దాచటానికో ఈ మంటపాలను నిర్మించి ఉంటారు. ఉత్తరాన ఉన్న నిర్మాణం బహుశా భాండాగారం కావచ్చు. పసుపును భారీగా భండారాగారంలో దాచేవారు. అందువల్ల దాన్ని భండారి అనేవారు. ఈ ఆలయ ప్రాకార గోడ నిర్మాణ శైలి విశిష్టంగా ఉంది. రెండు వరుసల్లో గోడలను నిర్మించి వెలుపలి గోడ ఎత్తును పెంచి లోపలి గోడను వెలుపలి గోడను కలుపుతూ రాతి ఫలకాలతో కప్పివేశారు. ప్రాకారం చుట్టూ ఈ విధంగా చేయడం వల్ల లోపలి వైపున గోడపై చుట్టూ తిరుగుతూ సైనికులు పహారా కాయటానికి వేదిక ఏర్పడింది.
రెండు గోడల మధ్య

ఖాళీ ఉండి అక్కడక్కడ గాలి వెలుతురు చొరబడేటట్లు నిర్మాణం చేయటం వల్ల లోపల చల్లని వాతావరణం ఏర్పడి పైనున్న సైనికులు నడిచే వేదికపై వేడి తీవ్రత తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆలయంపై దాడులు జరిగినప్పుడు సైనికులు మాటు వేసి శత్రుసేనలపై దాడి చేయటానికి వీలుగా ఉంది. కొందరు భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా గుహలాంటి ఈ మార్గంలో నడుస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తారు. దీనిని నేల బయ్యారంగా ప్రజలు పిలుస్తున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపల తూర్పు తోరణ ద్వారానికి ఎడమవైపుగా ఆంజనేయ విగ్రహం 4 స్తంభాల మంటపంలో ప్రతిష్ఠితమైంది. అన్ని కాకతీయ ఆలయాల్లో ఉన్నట్లుగానే శిలాఫలకంపై భక్తాంజనేయుడుగా కనిపిస్తాడు. జానపదులు సాంస్కృతిక సైనికోత్సాహ ప్రేరణ కేంద్రంగా ఉండటం వల్ల మిగతా సాంప్రదాయిక ఆలయాల కంటే భిన్నమైన లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆలయంలో ధ్వజస్తంభం లేదు. కాలక్రమంలో వైదిక సాంప్రదాయకంగా మార్చే ప్రయత్నాలు జరిగినా సాంప్రదాయకంగా వస్తున్న జానపద ఆచారాలు, వినోదాలు మొదలైనవి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాయి. అయితే ఏకవీరకు ఉండవలసినంత ప్రాధాన్యత ప్రధాన ఆలయంలో క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం సామాన్యులు ప్రాంగణం బయట ఉన్న ఎల్లమ్మదేవి

మార్గంలో నడుస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తారు. దీనిని నేల బయ్యారంగా ప్రజలు పిలుస్తున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపల తూర్పు తోరణ ద్వారానికి ఎడమవైపుగా ఆంజనేయ విగ్రహం 4 స్తంభాల మంటపంలో ప్రతిష్ఠితమైంది. అన్ని కాకతీయ ఆలయాల్లో ఉన్నట్లుగానే శిలాఫలకంపై భక్తాంజనేయుడుగా కనిపిస్తాడు. జానపదులు సాంస్కృతిక సైనికోత్సాహ ప్రేరణ కేంద్రంగా ఉండటం వల్ల మిగతా సాంప్రదాయిక ఆలయాల కంటే భిన్నమైన లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆలయంలో ధ్వజస్తంభం లేదు. కాలక్రమంలో వైదిక సాంప్రదాయకంగా మార్చే ప్రయత్నాలు జరిగినా సాంప్రదాయకంగా వస్తున్న జానపద ఆచారాలు, వినోదాలు మొదలైనవి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాయి. అయితే ఏకవీరకు ఉండవలసినంత ప్రాధాన్యత ప్రధాన ఆలయంలో క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం సామాన్యులు ప్రాంగణం బయట ఉన్న ఎల్లమ్మదేవికి, పోచమ్మకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు. సంక్రాంతి నుండి ఉగాది వరకు జరిగే జాతర ద్వారా ఆలయానికి బాగా ఆదాయం వస్తుంది. శివరాత్రి ఉత్సవాలు, ఎల్లమ్మదేవి జాతర కూడా ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి.

మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆయనవోలు మల్లన్న దేవాలయం గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో భక్త ప్రహ్లాద చిత్రం నుండి డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ పాడిన ఆరుద్రగీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

భక్త తుకారం చిత్రం నుండి ఘంటసాల పాడిన కృష్ణశాస్త్రి గీతం సంగీతం ఆది ఆదినారాయణరావు.

సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరాలు సమకూర్చింది కెవి మహాదేవన్.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో గడ్డం మహేందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై

0: 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గడ్డ మహేందర్ బృందం ఆలపించిన మరొక జానపద గీతం విందాం.
2: రాయరాయ

మీరింతవరకు గడ్డం మహేందర్ బృందం ఆల్పించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం వినండి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: कबीले के सरदार से वो चक्रवर्ती सम्राट बने, फिर उनके बेटे सम्राट बने और फिर उनके बेटे। इस तरह राज पीढ़ी दर पीढ़ी चलता रहा। उत्तर वैदिक काल धीरे धीरे समाप्त हो गया और ये सम्राट एक काल को दूसरे काल से जोड़ते चले गए।
1: अभी आपने सुना कार्यक्रम उत्तर वैदिक काल, और इसी के साथ अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
5: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: సందర్భం ఏదైనా,
6: శుభకార్యం మరేదైనా,
5: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
6: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
5: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
6: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా పెద్ది ఈ చిత్రం నుండి పాట పాడింది, సంగీతం సమకూర్చింది ఏఆర్ రెహమాన్, రచన అనంత శ్రీరామ్.

శతమానం భవతి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహారే, మోహన భోగరాజ్ పడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం మికీజే మేయర్.

చిత్రసీమలో తర్వాత పాట ఊరు పేరు భైరవకొండ. ఈ చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ పడిన శ్రీమణిగీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: చిత్రసీమ కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.

చిత్రసీమలో మీరు వినా పాట మన శంకర వరప్రసాద్ చిత్రం నుండి. గానం సంగీతం భీమ్స్ సిసిరోలియో, రచన అనంత్ శ్రీరామ్. కార్యక్రమంలో ఎగిరే పౌరామ చిత్రం కోసం చిత్రపాడిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. సోగ్గాడు చిత్రం కోసం టిప్పు మరియు కవిత పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం చక్రీ.

Come on, let's sing and dance and be happy. Yeah.

చిత్రసీమలో మీరు విన్న ఆ పాట అదుర్సు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. పాట రాసింది చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కార్యక్రమంలో మరొక పాట విందాం. చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. పాట రాసింది వేటూరి, స్వరాలు సమకూర్చింది ఇళయరాజా.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడువులో తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమ కార్యక్రమంలో మరొక పాట విందాం. అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. రచన జలాది, సంగీతం కెవి మహాదేవన్.

ఉగాది చిత్రం కోసం ఉన్నికృష్ణన్ మరియు ప్రసన్న కుమార్ పాడిన రచనా సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో తర్వాత పాట జలస చిత్రం నుండి రంజిత్ పడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: भारत अभियान। अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చిత్రసీమలో తర్వాత పాట సూర్యవంశం చిత్రం నుండి చిత్రపడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీరింతవరకు చిత్రసింహ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ను సందర్శిస్తారు. సాయంత్రం నాంపల్లిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో, అనంతరం బంజారాహిల్స్లో ఒక హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు చిలక పచ్చరంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద శతమరాయి వద్ద వాహనం దూసుకుపోయి ముగ్గురు మహిళలు అక్కడక్కడే మరణించారు. బొలెరో వాహనం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్టాప్లోకి దూసుకుపోగా బస్సు కోసం నిరీక్షిస్తున్న మహిళలు మరణించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. కోటిన్నర రూపాయలతో ఈ భవనం ఆధునీకరించారు. కాగా గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో వెబ్సైట్లు పీటీ ఉష ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 9 గంటలకు బ్రిస్టల్ జరిగే 4 మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో రాత్రి 10 గంటలకు తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. 1990 నుండి 2005 వరకు విడుదలైన చిత్రాల నుండి హిట్ సాంగ్స్ని ఇవాళటి మన ఎవర్గ్రీన్ హిట్స్లో విందాము. మరి ముందుగా ఇవాళటి మన ఎవర్గ్రీన్ హిట్స్ని ఈ హిట్ సాంగ్తో మొదలు పెట్టేద్దాం.

0: బొబ్బిలిరాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగురు భాను, రియాన్స్, అన్మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి. అలాగే వెంకటేష్ నందిపేట నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ చౌటుప్పల్ నుండి కోరారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే అనిత. మాకోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి కొత్తగూడెం ఇల్లందు డిస్ట్రిక్ట్ నుండి, అలాగే వెంకటేష్ నందిపేట నుండి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, జిల్లలగూడ నుండి హర్నాథ్ కోరుతున్నారు. జీన్స్ చిత్రం నుంచి మాకోసం పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మా కోసం ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా, అలాగే సఫిల్గూడ నుండి దుర్గా సారథి, పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య సాయి ప్రకాష్, అనిల్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ కోరుతున్నారు మా కోసం ఏదైనా మంచి పాట అంటూ. తప్పకుండా నుండి మీ అందరి కోసం ఈ పాట.
2: గుమ్సుమ గుమ్సుమ గుప్ప చప్, గుమ్సుమ గుప్ప చప్, గుమ్సుమ గుమ్సుమ గుప్ప చప్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో మా కోసం మంచి పాట అంటూ కోరుతున్నారు చంటి, చందన, జయంత్, మాన్యత, లాల్ దర్వాజ్ హైదరాబాద్ నుండి, గోపికిషన్ ఉమాపతి ఇబ్రహీంపట్నం నుండి, శివగంగానగర్ నుండి ధనరాజ్, సునీత, జోసెఫ్ వర్గీస్ కేరళ అలిపి నుండి కోరుతున్నారు. మా కోసం మంచి పాట వినిపించగలరు అంటే తప్పకుండానండి. మీ అందరి కోసం రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతిలో ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324-0852, 0402324-0853, 0402295, 0903.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:32 దాటి 50 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుండి 2005 వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.

0: అల్లరి రాముడు చిత్రం నుండి హరిహరన్ హరిని పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి చీర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, గంభీరావుపేట నుండి అవునూరు దేవేందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందన్, కడతాల నుండి కాన్గల్ గోపాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఉమ్మడి నుండి దివాకర్ విమల ఏష్ణ, నోముల భాగ్యమ్మ వెంకటేష్ సికింద్రాబాద్ నుంచి, అలాగే అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరీక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, ముహమ్మద్ యాసిన్, షేక్ సలీం, మూసా కరీం నిజామాబాద్ నుండి కోరుతున్నారు. మా కోసం ఏదైనా మంచి పాట వినిపించండి అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం గజని సినిమా నుండి ఈ పాట.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్లో సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు కదా. మరి సూపర్ హిట్ సాంగ్ మా కోసం కూడా అంటూ ఊరుగొండ సాంబయ్య, మొహమ్మద్ ఖలీల్, మొహమ్మద్ రఫీ, తిరుమల్లేష్, ఈర్ల వెంకట నారాయణ కొమ్మాల గ్రామం నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా మంచి పాట అంటూ కోరుతున్నారు కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివనగర్ వరంగల్ నుండి నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ముసాపేట్, మహబూబ్ నగర్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేష, అలాగే ఎడవల్లి మండలం జానకమ్మ పేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, గుండ్లకుంట నుండి రవి, ప్రియాంక, వంశీ, కరిస్ని, జాను కోరుతున్నారు మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం నువ్వే నువ్వే చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: Manı Cemerence mi?
1: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆ దేశంలో 3 రోజుల పర్యటన కోసం గత సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ను సందర్శిస్తారు. సాయంత్రం బీజేపీ నాయకులతో బంజారాహిల్స్లో ఓ హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలకమండలికి దిశానిర్దేశం చేశారు. పాలకమండలి సభ్యులు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1 కోటి మహిళలకు చిలక పచ్చరంగు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 450 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10

0: ఆస్ట్రేలియాకు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 2:50 సెకండ్లు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకు వస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ప్రతిరోజు ప్రముఖులను గుర్తు చేసుకునే ఈ కార్యక్రమం మీతో పాటు మాకు కూడా ఎంతో ఇష్టం. ఈరోజు ఇద్దరు స్టాల్ వాల్స్ని గుర్తు చేసుకోబోతున్నాం. ఇక మనకి పండగే అంటారా, అంతే కదా. ముందుగా ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఒక కోపిష్టి తండ్రి, అనురాగమూర్తి అయిన భర్త, అహంకరించే జమీందారు, గురుద్రోణుడు, మహామంత్రి తిమ్మరుసు, మచ్చుకి మాత్రమే వీరి ప్రతిభకు దర్పణాలు. తెలుగు సినీ వినీలాకాశంలో తనకంటూ ప్రత్యేక స్థానం లిఖించుకుని వెలిగిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి శతజయంతి ఈరోజు. వారి సినీ జ్ఞాపకాలు ప్రథమార్థంలో గుర్తు చేసుకుందాం వారు నటించిన చిత్రాల్లోని పాటలు వింటూ.

0: లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకింత అవస్థపడాలి? అహోరాత్రాలు ఆ కొలిమి దగ్గర కూర్చొని చెమట వచ్చి కండలు కరగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను. నా వల్ల కాదన్నయ్యా, నేను చదువు మానేస్తాను.
1: నేను
0: ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను.
1: ఏమిటి నువ్వు అనేది, చదువు మానేస్తావా?

0: లేకుంటి నేను చదివి వరగబెట్టేది ఏముంది?
1: చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చానరా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు, ఇన్నాళ్ళ నా కష్టం ఈనగాచిన నక్కల పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి, ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను, సరేనా? అమ్మా జయ, ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా, బాబాయికి దిష్టి తీయించావా?
0: అదొక్కటే తక్కువ.
1: పిచ్చి సన్నాసి.
2: ఆ గళం వినగానే మనందరికీ పాత జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేస్తాయి కదా. సరిగ్గా ఇదే రోజు జూలై 9, 1926 తెనాలి దగ్గర రావికంపాడులో పుట్టారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. చిన్నప్పటి నుంచి నాటకాలు సినిమాలంటే చాలా ఇష్టమట. కాలేజీలో అయితే రోజుకి 2 షోస్ చూసేంత పిచ్చి అనమాట. అప్పట్లో మాధోపెద్ది వెంకటరామయ్య గారు స్టేజ్ నాటకాల్లో దుర్యోధన పాత్రకు పెట్టింది పేరు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అదే పాత్ర దుర్యోధనుడిగా గుమ్మడి గారు పోషించడము, ఆయన ఆ సంగతి విని నాటకం చూసి నటనకు మెరుగులు దిద్దడం జరిగింది. మరి వారే సినిమాల్లో కూడా నటించమని సలహా ఇచ్చారట గుమ్మడి గారికి.

0: అస్తమానం తలుపులు మూసించడానికి కారణం
1: పిల్లలు కుక్కలు లోపలికి వచ్చి పని చెరుపు చేస్తుంది.
0: నీతో మాట్లాడాలని వచ్చాం.
1: నన్నే పిలిపిస్తారనుకున్నాను.
0: అయితే నువ్వు చేసిన తప్పు నీకు తెలుసన్నమాట.
1: క్షమించండి.

0: చేస్తుందని తప్పని తెలియదు.
1: తెలియదు, మీ మరిదిని అత్తగారిని నోటుకొచ్చినట్టు తోలనాడడం తప్పుగాక మరేమవుతుంది? నువ్వు బుద్ధిమంతురాలు అని ఈ సంసారాన్ని ఉద్ధరిస్తావని ఆశపడితే ఇదేనా నువ్వు చేసేది? తరతరాలను ఎత్తిపొడుస్తావా?
0: మామగారు, ఒక్క మాట అడగడానికి అనుమతిస్తారా?
1: ఏమిటది?
0: మీరు తప్పులు నా నెత్తిన రుద్దడానికి వచ్చారా? న్యాయ విచారం చేస్తారా?
1: తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి వచ్చాం.
0: ఎవరు చేసినా శిక్షిస్తారా?
1: తప్పకుండా.
0: మీరే చేసుంటే
1: ఏమన్నావు? నేను తప్పు చేశానా?
0: ఇంతలోనే బాధపడుతున్నారు, మన్నించండి.
1: మాట దారడం, మన్నించమనడం రెండూ నీ వంతు కాదు. మేమేం చేశామో చెప్పు.
0: చెప్పమంటారా?
1: చెప్పి తీరాల్సిందే.
2: అర్ధాంగి సినిమాలో ఆ డైలాగ్ విన్నాక ఏం గుర్తుకొచ్చింది? అదేంటి, అంత చిన్న కుర్రవాడు అంత పెద్ద పాత్ర పోషించారు అని. అంతేకదా, మరి గుమ్మడి గారు చాలా చిన్న వయసులోనే పెద్ద పాత్రలు పోషించేవారు. త్రిపురనేని గోపీచంద్ గారు ఇచ్చిన విలువైన సలహా పాటించారు. ఏంటో తెలుసా? నువ్వు హీరో వేషాలకి మాత్రం ఎప్పుడూ రావద్దు. నీ ఆహార్యం, భావ ప్రకటన అంతా సహాయ నటుడికి బాగుంటుందని చెప్పి ఒప్పించారట. అప్పటినుంచి మనందరికీ తెలిసిందే కదా, వయసుకు మించిన పెద్ద పాత్రలే వేశారు. వేయడమే కాదు, మెప్పించారు కూడా. దాదాపు సమవయస్కులైన హీరోలకు కూడా తండ్రి, తాత వేషాలు వేశారు గుమ్మడి గారు. ఇక జమీందారు చిత్రం విషయంలో ఏమైందో తెలుసా? గుమ్మడి గారి వయసు అప్పటికి 27 సంవత్సరాలు, 27 ఇయర్స్. ఆయనకి రెండో భార్యగా చేసిన శాంతకుమారి గారికి 37 సంవత్సరాలట. ఆవిడకి చెప్పారట, ఇలా గుమ్మడి వెంకటేశ్వరరావు గారనే అబ్బాయి ఉన్నాడు, ఆయన మీ భర్తగా వేస్తారంటే ఏంటి ఆ బుడ్డోడా, ఆ బుడ్డోడు ఎలా చేస్తాడండి అని చెప్పి ఆవిడ హాస్యం ఆడేసి కుదరదు అని అన్నారట. కాదండి, ప్రయత్నించండి, ఒకసారి ఒక షార్ట్ తీద్దాము అని చెప్పి దర్శక నిర్మాతలు ఆవిడ్ని ఒప్పించారు. తీరా షూటింగ్కి వచ్చాక గుమ్మడిని పైనుంచి కిందకి చూశారట శాంతకుమారి గారు. మీరేనా నా భర్త వేషం వేయబోయేది అని చెప్పి నవ్వేసి సరే ట్రై చేద్దాము అని చెప్పి ప్రయత్నం చేశారట. ఆ తర్వాత జమీందార్ పాత్ర గుమ్మడి గారికి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసిందే కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాము శత జయంతి జరుపుకున్న గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని. ఈరోజు వారి 100వ జయంతి, శత జయంతి వేడుకలు వివిధ భారతిలో మనం జరుపుకుంటున్నాము. మరి ఒక వీర కంకణం, ఒక లక్షాధికారి చారు, మెత్తగా గొంతు ఎలా కొయ్యొచ్చు అంటూ విలనిజాన్ని చూపించడానికి. పండంటి కాపురం కులగోత్రాలలో సోదరుడు తండ్రిగా కొన్ని మచ్చు తునకలు మాత్రమే వారి నటనకు. మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో అయితే హీరోకి కాకుండా సహనుడి నటుడి పాత్ర పేరు మీదే సినిమా టైటిల్. ఇదొక్కటి చాలు గుమ్మడి గారి గురించి చెప్పుకోవాలంటే. అవునా?
2: ఇంతకు మీ అనుమానం నేను వచ్చానా?
3: కాకపోతే మీ వేషం కట్టి ఎవరైనా మోసం చేశాడంటారా? మీ ఫోటోలోని మీ వేషం కట్టి మీకు మళ్ళీ ఎవడైనా నటించాడు అంటే ఆ వైనం మీకు తెలియాలి, ఆ పరమాత్మకే తెలియాలి.
2: రామలింగ నాయక, ముందు ఈతని బంధించండి.
3: రక్షించాలి మహారాజా, ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకంట కడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కనేగా పరాయివాణ్ణి, సాక్ష్యం కూడా అక్కర్లేదనుకుంటున్నారు.
2: సాక్ష్యాలు తరువాత, ముందు బంధించండి
3: మహారాజా.
4: రామలింగ నాయక, ఆగండి. అతని నోరు నొక్కటానికి మీరెందుకంత తొందరపడుతున్నారు? ఈ సమయంలో సహాయపడగల మా స్వజనంలో వారు కూడా ఒక్కరని మీరు గ్రహించాలి.
3: వీరుపాక్ష స్వామి,

గుమ్మడి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి సాత్యకిగా మాయాబజార్లో, జ్యోతిలో వయసు మళ్లిన భర్తగా, వాగ్దానం సిరి సంపదలు తాత మనవడు ఒకటేంటి, దాదాపు 500 చిత్రాలలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న అద్వితీయ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు 1977 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈరోజు విలక్షణ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సతీజయంతిని వివిధ్ భారతి వేదికగా జరుపుకున్నాం. వారిని గురించి కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324082, 0402324085, 0402955923. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియోల సమయం 11:30. మరి ఈరోజు మరొక ప్రముఖుడి జయంతి కూడా. తెలుగు సినిమా దిశను నిజ జీవితానికి అతి దగ్గరగా చూపించి సగటు మనిషి అంటే ఇలాగే ఉంటుంది జీవితం అని నిలువెత్తు దర్పణంలా వెండితెర కథల్ని సరికొత్తగా ఆవిష్కరించిన దర్శక దిగ్గజం కె. బాలచంద్ర గారి జయంతి. స్మృత్యంజలి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

జూలై 9, 1934 తమిళనాడులో పుట్టారు కె బాలచంద్ర గారు. 50 సంవత్సరాల సినీ జీవితంలో 100కు పైగా చిత్రాలు. కొన్ని రాశారు, మరెన్నో దర్శకత్వం వహించారు. డిగ్రీ పూర్తయ్యాక ఏజీ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే నాటకాలు వేస్తూ ఉండగా దైవతాయి చిత్రానికి ఎంజి రామచంద్ర గారు స్వయంగా డైలాగ్స్ రాసే అవకాశం ఇవ్వడంతో సినీ ఇండస్ట్రీకి వచ్చారు బాలచంద్ర గారు. మరి ప్రతిభ ఎప్పుడూ నిప్పులాంటిదే కదా. బాలచంద్ర గారి స్టైల్ అందరికీ నచ్చడం మొదలుపెట్టింది. రియాలిటీకి దగ్గరగా ఆయన చూపే కథనం ప్రేక్షకాదరణ పొందడంతో హిందీ తెలుగు చిత్రసీమలు ఎర్రతివాచి వేసి ఆయనను ఆహ్వానించారు. పట్టం కట్టాయి బాలచంద్ర గారికి.

కె బాలచందర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం వారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాము. మరి సెల్యులాయిడ్ సినిమా అంటే అన్నీ వింతలే. హీరోయిన్ జలతారు చీరలు, ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్, హీరో బెల్ బాటమ్ ప్యాంట్లు, జేబులో చేతులు పెట్టుకుని చెప్పే భారీ భారీ డైలాగులు, ఇలాంటి వాటికి బాలచందర్ గారి సినిమాల్లో పెద్దగా చోటుండదు. అంతులేని కథలో పెద్ద కుటుంబపు బరువు బాధ్యతలు మోసే సరితను ఎంత బాగా చూపించారో 47 రోజుల సినిమాలో విదేశాల్లో ఒక అమాయకురాలు భర్త చేతిలో చూసిన నరకాన్ని కర్చీఫ్లు తడిసేటట్టుగా ఏడిపించి మసగబారి మనము భావోద్వేగపు వీచికలు మనల్ని ఎంత బలంగా తాకేటట్టు చేశారు అంటే అది కేవలం బాలచందర్ గారి ప్రతిభకు నిదర్శనమే. సినిమాలు విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా సినిమా అంటే ఇది కదా అనేంతగా మనందరం మాట్లాడుకునేంతగా బాలచందర్ గారు తీశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు తెలుగువారు కాదు, కానీ తెలుగు నేటివిటీకి ఎంత దగ్గరగా తీశారు కదా ఒక్కొక్క సినిమాని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జీ అనుపమ. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము కె బాలచందర్ గారి గురించి. వారి జయంతిని పురస్కరించుకుని రుద్రవీణ, ఛాందసుడైన తండ్రి మాటకు ఎదురెళ్లే యువకుడి కథ. సంప్రదాయం కన్నా మానవత్వం మిన్నా అని ఎలుకెత్తి ధైర్యంగా నిలబడిన సూర్యం కథ ఇది. ఇలా తీసిన ప్రతి సినిమా అదే. ఈ సంగతి ఎలా, ఇది నాకే జరిగింది కదా, మొన్న మా నాన్న కూడా ఇలాగే తిట్టాడు, అరే రే అవును ఇది నేనే అని సగటు ప్రేక్షకుడి మనసులో మాయాజాలం చేసిన ఇంద్రజాలికుడు కె బాలచందర్. మీరు అనుకోవచ్చు, వెండితెర అంటే మనం వెళ్లేది ఎంటర్టైన్మెంట్ కోసం కదా, ఇక్కడ కూడా కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ చూపించి ఈయనకు పేరొచ్చిందని అంటారేంటి అని చెప్పి. కానీ నిజానికి మనకి జీవితానికి దగ్గరగా ఉన్నది చూస్తేనే మనమంటే ఏంటి, మన జీవితాలు ఏంటి అవన్నీ వెండితెరపై చూస్తుంటే ఆ ఆనందం కూడా వేరే, అవునా?

మరో చరిత్ర చరిత్రనే సృష్టించిందని చెప్పాలి. రెండు వేర్వేరు భాషలు, రెండు చాలా డిఫరెంట్ నేపథ్యాలున్న కుటుంబాల నుంచి వచ్చిన యువతీ యువకుల ప్రేమగాథ. దుఃఖాంతం చేసి కూడా విజయాన్ని కైవసం చేసుకున్న ఘనత బాలచంద్ర గారికే దక్కుతుంది. ఇదే సినిమాను ఏక్ దూజే కే లియేగా హిందీలో కూడా తీసి ఘన విజయం సాధించారు. మానవ సంబంధాలను అతి దగ్గరగా అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతకు ఆయనకున్న విజన్కి ఆలోచనకి సలాం అంటోంది వివిధ్ భారతి. ఎందరో కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడి జయంతి సందర్భంగా కొన్ని మాటలు పాటల్ని వింటూ వారిని గుర్తు చేసుకున్నాం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: subscribe and dance the whole night.
1: Akasavani వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: 2030 तक 100 अरब डॉलर के द्विपक्षीय व्यापार को गति देने के लिए एक दूरदर्शी कार्य योजना प्रस्तुत की। ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी अल्बनीज ने ऑस्ट्रेलिया भारत साझेदारी के ऐतिहासिक परिवर्तन का उल्लेख किया, जो समानांतर यात्राओं से एकीकृत भविष्य के लिए तैयार साझेदारी में परिवर्तित हुआ है। ऑस्ट्रेलिया सुपर के 500 मिलियन ऑस्ट्रेलियाई डॉलर के निवेश का भारत ने स्वागत किया है। मेलबर्न में कंपनी के मुख्य कार्यकारी अधिकारी पॉल श्रोडर ने इसकी घोषणा की। ऑस्ट्रेलिया भारत बिजनेस काउंसिल के प्रमुख सदस्य विश्व विश्वनाथन ने मेक विद इंडिया पहल के बढ़ते असर पर जोर दिया। ये समूह रणनीतिक कॉरपोरेट पार्टनरशिप को बढ़ावा देकर ऑस्ट्रेलिया में प्रधानमंत्री नरेंद्र मोदी के मेक इन इंडिया दृष्टिकोण को लागू करने का काम कर रहा है। भारत के ब्रिक्स अध्यक्षता में ब्रिक्स परिवहन मंत्रियों की तीसरी बैठक आज महाराष्ट्र के नागपुर में शुरू होगी। इस बैठक में ब्रिक्स सदस्य देशों के मंत्री और वरिष्ठ अधिकारी शामिल होंगे। इसमें परिवहन क्षेत्र, बुनियादी ढांचे जैसे मुद्दों पर चर्चा की जाएगी। ये बैठक भारत के ब्रिक्स अध्यक्षता की थी, बिल्डिंग फॉर रेजिलियंस इनोवेशन कोऑपरेशन एंड सस्टेनेबिलिटी के तहत आयोजित की जा रही है। केंद्र सरकार ने केंद्र शासित प्रदेश जम्मू कश्मीर में अंत्योदय अन्न योजना परिवारों से आने वाले कक्षा 9 से 12 तक के विद्यार्थियों के शुल्क को पूरी तरह से माफ करने की मंजूरी दी है। स्कूल शिक्षा विभाग द्वारा जारी एक आदेश में कहा गया है कि यह निर्णय तत्काल प्रभाव से लागू होगा। इसका उद्देश्य आर्थिक रूप से कमजोर परिवारों पर वित्तीय बोझ कम करने और पढ़ाई जारी रखने के लिए उन्हें प्रोत्साहित करना है। गृहमंत्री अमित शाह ने अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी के स्थापना दिवस पर परिषद के सभी कार्यकर्ताओं को बधाई दी है। सोशल मीडिया पोस्ट में श्री शाह ने कहा कि स्वामी विवेकानंद के आदर्शों का अनुसरण करते हुए ये संगठन विद्यार्थियों को संगठित करने और युवाओं में देशभक्ति की भावना का प्रसार करने का कार्य कर रहा है। रक्षा मंत्री राजनाथ सिंह ने भी एबीवीपी के सभी विद्यार्थियों को बधाई दी है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में दोपहर के सत्र में 0.7% की बढ़त देखी गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स लगभग 561 अंक बढ़कर 77,065 पर और निफ्टी 179 अंक की बढ़ोतरी के साथ 24,061 पर था। भारत और इंग्लैंड के बीच 5 मैचों की T20 श्रृंखला का चौथा मुकाबला आज ब्रिस्टल के काउंटी ग्राउंड में खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:05. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈరోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ పీడియాట్రిషియన్ ఎండోక్రినాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 2955 0923 0400 STD కోడ్ జత చేసి 2324085 2324085 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:07. చైతన్య స్ఫూర్తికి స్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనందరం నమ్ముతాం. అలాగే అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని వీలైనంతగా మన పరిధిలో ఏడాదికి కనీసం ఒక్కసారైనా, అంటే మన పుట్టినరోజుకో, పెళ్లిరోజులకో, పిల్లల పుట్టినరోజులకో, ఇంకేదైనా సరే ఒకరోజు ఒక 10 లేదా 20-30 ప్రయత్నిస్తాం ఆకలి తీర్చడానికి. మరి సంవత్సరాల తరబడి 100 ఆకలి తీరిస్తేనో? అమ్మో, శ్రీమంతుడేమో

ఒక గుణవంతుడి కథ చెప్తానని చెప్పాను కదా, మరి ఎవరతను అంటే మొహమ్మద్ అజీజ్. ఫుడ్ మ్యాన్ అని ఆత్మీయంగా పిలుస్తారు అందరూ. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఈ మొహమ్మద్ అజీజ్ను ఫుడ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్గా ఎందుకు పిలుస్తారు? కార్పొరేట్ ఉద్యోగం చేసే ఈ యువకుడికి అన్నదానం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? మాట్లాడుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఫుడ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ మొహమ్మద్ అజీజ్ గారి గురించి. మరి కార్పొరేట్ ఉద్యోగం చేసే ఈ యువకుడికి అన్నదానం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని ఇందాక అడిగాను కదా. ఓ రోజు ఏం జరిగిందంటే, పొద్దునే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ముందు

ఇచ్చి వెళ్తున్నారు మొహమ్మద్ అజీజ్. అక్కడ రోగులను చూసుకోవడానికే వచ్చే అటెండర్స్, కుటుంబ సభ్యులు పైసా పైసా లెక్క పెట్టుకుంటున్నారు. ఏంటిది ఇలా డబ్బులు ప్రతి పైసా లెక్క పెడుతున్నారు, ఏం జరుగుతోంది అని కుతూహలంగా వెళ్ళి అడిగారట అజీజ్ గారు. మేము ఇక్కడ ఇంకొక 10 రోజులు ఉండాలి, పేషెంట్కి ఇంకా నయం కాలేదు బాబు, తినడానికి డబ్బులు సరిపోయేటట్టు లేదని బాధగా జవాబిచ్చారట వారు. అక్కడ ఆ క్షణం అతనికి ఒక ఆలోచన వచ్చింది. మాట్లాడుకుందాం.

బంధుమిత్రులందరూ పేషెంట్ కోసం ఎదురుచూస్తూ కొన్ని రోజుల తరబడి ఇక్కడే ఉండాలి, మాకు తినడానికి భోజనానికి అంతగా డబ్బుల్లేవనగానే మర్నాడు ఒక 10 మందికి భోజనం ఇంట్లో వండించుకొని ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళి అందించాడు. కానీ అక్కడ 10 మంది మాత్రమే లేరు, 100 మంది ఉన్నారు. నా జీతమంతా వీరందరికీ ఖర్చు పెట్టినా 2 రోజులు కూడా భోజనం అందించలేనేమో ఎలా అని ఆలోచనలో పడ్డాడు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా. ఏం చేశాడో తెలుసా? తెలిసిన మిత్రులకు బంధువులకు తన సేవా ఆలోచన పంచుకున్నాడు. సామాజిక మాధ్యమంలో కూడా పోస్ట్ చేశాడు. విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. మేం కూడా సహాయం చేస్తామన్నారు అందరూ. మొహమ్మద్ అజీజ్ ఒక్కటే ఒక షరతు పెట్టాడు. నాకు డబ్బులు పంపించకండి, కేవలము భోజనానికి కావలసిన దినుసులు, కూరలు, బియ్యం ఇలాంటివి మాత్రమే ఫండ్స్గా తీసుకుంటాను నేను, ముడి సరుకులు పంపించండి అని చెప్పి అన్నాడు. నిజంగా నిజాయితీగా చేసే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మరి దేశం ఇంకా సుభిక్షంగా ఉంది కదా.

గత 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దాదాపు 400 మందికి ప్రభుత్వ ఆసుపత్రుల బయట భోజనం అందిస్తున్న మొహమ్మద్ అజీజ్ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. స్వయంగా సహాయం అందించలేకపోయినా ఈ అన్నయజ్ఞంలో ఎందరో తమ వంతుగా సేవ చేస్తున్నారు. మరి ఈ మొహమ్మద్ అజీజ్ అడిగే ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా? అన్నం పెడుతూ, మీ అందరూ మా కోసం దువా చేయండి, ఎందుకంటే మీకిలా నిరంతరం మేం భోజనం పెట్టే శక్తి మాకు ఆ భగవంతుడు ఇవ్వాలి అని. మరి మొహమ్మద్ అజీజ్ లాంటి వారిని శ్రీమంతుడు అనాలా, గుణవంతుడు అనాలా, మంచి మనిషి అనాలా? మంచితనం మూర్తిభవించి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చెప్పే సుగుణశీలి మొహమ్మద్ అజీజ్కు నమస్సులు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో నయీ తాకత్ మిలేగీ. హమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఔర్ మెయింటెనెన్స్ మే భీ మిల్కర్ ఆగే బఢేంగే. ఫ్రెండ్స్, ఆజ్ హమ్నే కయీ క్షేత్రీయ ఏవం అంతరాష్ట్రీయ ముద్దో పర్ భీ విస్తార్ పూర్వక్ చర్చా కీ.
0: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనం,

0: 1970 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
1: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ తయారు కర్ రహే. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూబల్ ఎనర్జీ ఆర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
0: మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయుడి పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్ద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
2: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాలు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక సమర్థవంత

0: మైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈరోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్ను లక్ష్యంగా చేసిన దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల విరమణ ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చుబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్స్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 040 STD కోడ్, 2324 0852, 2324 0853, 2955 0923, 0402 3242 08 53 2 3242 08 53 2 3245 2 9 5 3 2 9 5 3 2 9 5 3 2 3, ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో. ట్యూన్ చేసి ఉంచండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ల సమయం 12:42. ఈట్ ఫిట్ కార్యక్రమానికి శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. మరి మీరు కూడా ఇష్టంగా పాలు పంచుకునే ఈ కార్యక్రమంలో మీ సూచనలను కూడా చదివేస్తాము. మా ఫోన్ నంబర్ తెలుసు కదా, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. 0402324 0852. వానాకాలం వచ్చేసింది కదా, అప్పుడే వేడివేడి పకోడీలు, సమోసాలు రా రా రమ్మంటూ ఉంటే అవి తిని తినలేక, తిన్నాక గిల్ట్తో వేయింగ్ మెషిన్ చుక్కలు చూపిస్తుంటే ఏం చెయ్యాలో.

అన్న గందరగోళంలో ఉన్నప్పుడు ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి చెప్పండి. ఈట్ ఫిట్ మీరందరూ రండి వెల్కమ్ అని ప్రతిరోజు చెప్తున్నారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? మీ ఆలోచనలు కూడా పంచుకోండి.

ఎందుకంటే ఎంతైనా మనం మనుషులమే కదా, మనం కూడా టెంప్ట్ అయిపోతాం కాబట్టి తక్కువ మోతాదులో తిని ఎక్కువగా క్యాలరీస్ కరిగించుకుంటే సూపర్ కదా. గిల్ట్ లేకుండా తినేద్దాం, కరిగించుకుందాం, వాకింగ్ చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, ఏదో ఒక విధంగా వాటిని కరిగించేసుకుందాం. అవును, మనం ఎంతసేపు పెద్దవాళ్ళం మాట్లాడేసుకుంటున్నాం మనమేం తినాలి, మనం ఫిట్గా ఎలా ఉండాలి అని, మరి పిల్లలకి వానాకాలంలో లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నారు అంటే వారికి సరైన పోషకాలు అవన్నీ అందేవి పెడుతున్నారా, జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నారా, ఏంటి మీ ఆలోచనలు మాతో పంచుకోండి.

మరి ఒక శ్రోత ఏం రాశారంటే, ప్రస్తుతానికి నేను ఏమీ షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఇందాకే సమోసాలు పకోడీలు అని చెప్పారు కాబట్టి బిజీగా పకోడీలు వేసుకుంటున్నాను అని చెప్పి సరదాగా మెసేజ్ చేశారు. సరే, మరి వానాకాలంలో ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ అయితే చేయలేము.

0: కూడా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి శ్రోతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెసేజెస్ ఏం పెడుతున్నారంటే, మంగా భాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు, మీ ఈట్ ఫిట్ కార్యక్రమాలు వింటూ మంచి టీ ఇంకా బిస్కెట్ ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో వానాకాలంలో ఎలాంటిది పెట్టాలి, గట్టిగా అయిపోయాయని తినరు ఏంటి అని చెప్పి మనము ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు చల్లారిపోయినా తినగలిగే రైస్ వెరైటీస్ పెట్టచ్చు, కొన్ని డ్రై ఫ్రూట్స్తో పాటు. ఎలా అంటే టొమాటో రైస్, గోంగూర రైస్ ఇలాంటివి అన్నమాట. వీటిని ట్రై చేయండి. లేదు, వానాకాలం కొత్తిమీర పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి కొత్తిమీర రైస్ చేయొచ్చు. రెసిపీ క్విక్గా చెప్పైనా, దీనికి కావాల్సింది ఏంటి అంటే, మీరు ఎంత అన్నం కావాలనుకుంటున్నారో అంత బాస్మతి రైస్ విడిగా ఉడికించేసుకోండి. ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఒక టొమాటో కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. మరి మూకుడులో నూనె వేసేసి 2 ఇలైచీలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క ఇలా నూనెలో వేగిపోయాక ఈ ఉల్లిపాయ వేసేసి దాంతోపాటే మీ పిల్లలు ఎంత కారం తింటారో అంత పచ్చిమిరపకాయ, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇదంతా వేగిపోయాక టొమాటో వేయండి. టొమాటో కూడా వేగిపోయాక బాగా కడిగిన కొత్తిమీర, ఎందుకంటే కొత్తిమీరలో ఎంత మట్టి ఉంటుందో మనందరికీ తెలుసు కదా, మరి ఆ కొత్తిమీర బాగా కడిగేసి కట్ చేసి సన్నగా దాన్ని కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలి. వేసేశాక ఇదంతా కూడా మగ్గిపోయిన తర్వాత అన్నం కలిపేసి ఉప్పు కూడా కలపండి, పైనుంచి కొంచెం నెయ్యి వేయండి. కొత్తిమీర అరుగుదలకు అత్యుత్తమం, అలాగే ఇదొక కొత్త రెసిపీ కాబట్టి ట్రై చేయండి.

ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి శ్రోతలు తమ స్పందన తెలియజేస్తున్నారు. నిజామాబాద్ నుంచి జనగమ చంద్రశేఖర్ శర్మ ఏం రాస్తున్నారంటే, మాకిద్దరు చిన్నపిల్లలున్నారు, మా పిల్లలకి అన్నం పప్పు పెరుగుతో పాటు ఓట్స్, రాగి లడ్డు అలాగే పల్లి పట్టీలు ఇలాంటి పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంచి ఆలోచన, ఎందుకంటే ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది, ఎందుకంటే ఇందులో షుగర్ కూడా ఎక్కువ వేయము, మనం బెల్లం వాడతాం కాబట్టి. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి ఏమంటున్నారంటే, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అన్నం సరిగ్గా తినకపోయినా స్కూల్లో, సో ఇలాంటివి కూడా లంచ్ బాక్స్లో పెట్టండి అని చెప్పి సూచన చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు ఇలా పాల్గొంటున్నందుకు.

శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకు రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జెట్ చేసి 2324085 2 2324085 3 2955 0923 0404 ఎస్టీడీ కోడ్ 2324085 2 2324085 3 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనము ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి మాట్లాడుకుంటున్నాం. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో చాలామంది పేరెంట్స్ ఏం పంపించారంటే మేము డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని ఇలా బెల్లంతో చేసిన లడ్డూలు కూడా పెడుతున్నామని. ఇక వానాకాలం వచ్చేసింది కాబట్టి నీళ్ళని కూడా కాచి వడగట్టి వాళ్ళకి స్కూల్లో ఇవ్వండి. అలాంటివే మీరు కూడా తాగండి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన దరికి రాకుండా కాపాడేవి నీళ్లే. అలాగే గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావు. మరి జాగ్రత్తగా తినండి, తిన్న వాటిని కరిగించండి, ఫిట్గా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి మాత్రం తప్పకుండా వినండి.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085223240853 2955329550923 0402-24-08-523-2955-2953 ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:10 కు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత భారత్, తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోస్టర్లను ఆయన ఈరోజు హనుమకొండలో ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ఎస్సీ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ బహిరంగ సభకు జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సభకు తరలివచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రికార్డు సమయంలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాకు జమ చేసిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కర్వేనా రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గంలోని దుప్పల్లి గ్రామంలో మంత్రి వాకటి శ్రీహరితో కలిసి గత రాత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పక్కా ఇళ్లు అందజేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

0: దానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు 450 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట పేదరిక నిర్మూలన సంస్థ ప్రతిపాదనలో పంపింది. ఆ మేరకు తొలి విడత నిధులు మంజూరయ్యాయి. రాష్టంలోని రైతులు యూరియా కోసం మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చని మంత్రి డి శ్రీధర్బాబు చెప్పారు. రైతులు నామమాత్రం సేవా రుసుము 10 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలియజేశారు. యాప్లో నమోదు చేసుకోలేని రైతులకు ఇది సులువైన మార్గమని చెప్పారు. రైతులకు రాయితీపై యూరియా అందుబాటును సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంతో నష్టాలను ఎదుర్కొంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వమే పటిష్టపరుస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని తమ పార్టీ కృషితోనే సింగరేణికి దక్కిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఘనత తమదిగా చెప్పుకుంటోందని అన్నారు. అదే నిజమైతే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం దానిని ఎందుకు సాధించలేకపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వరం మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రామచంద్రరావు కోరారు. కాగా తాడిచెర్ల బొగ్గుగని అంశంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ 2013 సెప్టెంబర్ 16 తేదీనే ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత కేంద్ర మంత్రి మైనింగ్ లీజ్ లైసెన్స్ మాత్రమే అని వివరించారు. నాటి ప్రభుత్వ ఉత్తర్వులను అనంతరం తాడిచెర్ల కోసం కేంద్రానికి రాసిన లేఖను ఆయన నిన్న ప్రజాభవన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన 3 లక్షల మందికి ప్రభుత్వం అతి త్వరలోనే పింఛన్లు అందజేస్తుందని కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2 పడకల ఇళ్లు పింఛన్ల కోసం విజ్ఞప్తులు అందాయని తెలియజేశారు. కొన్న భూ సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 17,479 కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్టు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. 3,10,681 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 1,995 కోట్ల రూపాయలు అధికమని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,588 కోట్లు, పంట రుణాలకు 4,031 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 3,502 కోట్ల రూపాయలు కేటాయించారు. సూర్యాపేట జిల్లా రైతులు సాంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా కాలానుగుణంగా పంటల సాగు వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. తమ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఎలినినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న 6 తడి పంటలను సాగు చేయాలని తెలిపారు. అందుకోసం మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో ఓటర్ ఎన్యురేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ,
1: ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సి, దయచేసి బిఎల్ఓ బిఎల్ఏలతో సహకరించండి. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ నింపి ఈ నెల 24వ తేదీలోగా అందరూ కూడా అందజేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో విబిజీరామ్జీ అమలుకు సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గతంలో గుర్తించిన 266 పనులను 318కి పెంచినట్టు తెలిపారు. ఉపాధి హామీ పనులను విస్తరిస్తూ మట్టి పనితో పాటు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మరమ్మతులు, చెరువులు, కాలువల

0: తవ్వడం లాంటి పనులు కూడా జోడించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 125కు పెంచిందని పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తును గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. విగ్రహాలను తరలించే వాహనాల ఎత్తు సుమారు 4 అడుగులుంటుందని, రహదారులపై విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తున ఉంటాయని, ఆ దామాషాల్లోనే విగ్రహాల ఎత్తును 15 అడుగుల్లోపే పరిమితం చేయాలని సూచించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని నిన్న తనను కలుసుకున్న పాలక మండలి సభ్యులకు సూచించారు. గత నెల 30న నియమితులైన పాలక మండలి సభ్యులు రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి శ్రోతలందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటి అది అంటే షో టైం అని మా అందరికీ తెలుసు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం మొదలుపెట్టే ముందర శ్రోతలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతిలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనాగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదన్నా అనుమానాలు, సందేహాలు ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి: 0402324085 2, 2324085 3, 2955092 3. ఇవి మా ఫోన్ నంబర్స్. సో ప్రకటన అయితే వినేసాము, మేము కూడా హలో డాక్టర్లో పాలు పంచుకుంటాము అంటాము. మరి ముందుగా అయితే షో టైం మొదలుపెట్టేయండి అంటారా? ఎస్, షో టైం. షో టైంలో పాల్గొనాలంటే మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి. ఎక్కడికి ఎలా అంటే 0402324085 2, ఇది మా వాట్సాప్ నంబర్. తొలి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం ఎక్కడ ఉంది? జాగ్రత్తగా వినండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం ఎక్కడ ఉంది? జవాబు తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో తొలి ప్రశ్నగా అడిగాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠం ఎక్కడ ఉంది అని. శ్రోతలందరూ సరైన జవాబులు పంపించారు. మరి జవాబు ఏంటో మీ అందరికీ కూడా తెలుసు, అలంపురం జోగులాంబలో ఉంది తెలంగాణలోని శక్తిపీఠం. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు, రాంపురం నుంచి కట్ల సతీష్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ, మూసపేట నుంచి నరేష్ రోజా, అలాగే నర్సంపేట నుంచి బాలకృష్ణ, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, సైనిక్పురి నుంచి ఎంఎస్ఆర్సీ మూర్తి, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి, నల్గొండ నుంచి వెంకటరెడ్డి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, వరంగల్ నుంచి మొహమ్మద్ లతీఫ్, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, కిష్టాపురం నుంచి పాషా, చెంచల్గూడ నుంచి పద్మావతి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్.

స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది. 1:32 మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఈ రోజు పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే మన స్టూడియోకి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు రాబోతున్నారు, మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి, 040 STD కోడ్ 2324085 2, 2324085 3, 2955 0923, 0402-243-0852, 2324085 3, 2925 0923, 2324085 3, 2324085 3, 2925 0923, ఇవి మా ఫోన్ నంబర్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఎవరు? మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నేను ఇందాక అడిగాను మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఎవరు అని. జవాబేంటో తెలుసా? మలావత్ పూర్ణ. చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించేశారు. ఒక్కసారి చూసేద్దాం. పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, దేవరకొండ నుంచి గోపి, కామోల్ నుంచి జ్యోతి, యాప్రాల నుంచి సంతోష్ కుమార్, బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్, నాగోల్ నుంచి భైరయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఏఎస్ రావు నగర్ నుంచి కృష్ణకుమారి, నిజామాబాద్ నుంచి రాజ్ కుమార్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, పెడన నుంచి అప్పలరాజు, బోయిన్పల్లి నుంచి హరిణి విద్య, కోదాడ నుంచి శ్రీనివాసరావు, పోతంగల్ నుంచి సంతోష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

వాన పాటలైతే వినేస్తున్నాం, కానీ మరి వాన అంత దగ్గరగా వస్తోందా, అలా పలకరించి వెళ్ళిపోతోందా? షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో పాల్గొనాలంటే తెలుసు కదా మా ఫోన్ నంబర్ 0402324 0852, ఇది మా ఫోన్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారా అంటే ఉన్నాము అని అంటారు కదా. రంగమార్తాండ ఈ చిత్రంలో రమ్యకృష్ణని ప్రకాష్ రాజ్ గారు ఏమని పిలిచేవారు? రంగమార్తాండ చిత్రంలో రమ్యకృష్ణని ప్రకాష్ రాజు గారు ఏమని పిలిచేవారు? జవాబు తెలిస్తే 0402324 0852. మరి ఇంకొక మంచి వాన పాట మనందరి కోసము. సో ఇలా వాన పాటలు వింటూ ఉంటే కూడా వానలు బాగా పడతాయేమో అన్న ఒక సెంటిమెంట్తో వినేద్దామా ఈ పాట.

ఎస్, నువ్వు వస్తానంటే వద్దంటానా అని వానని మనం ఎప్పుడైనా అంటామా? అనం కదా. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరీ షో టైంలో ఇందాక నేను అడిగాను, రంగమార్తాండ చిత్రంలో రమ్యకృష్ణ అని ప్రకాష్ రాజు గారు ఏమని పిలిచేవారు? రాజు గారు అని పిలిచేవారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, ఇలాగే సూరారం నుంచి బ్రూస్లీ, హైదరాబాద్ నుంచి రంగ, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, ఇంకా ఎల్బీ నగర్ నుంచి కృష్ణకుమారి, మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, ఇల్లంతకుంట నుంచి మహాదేవ్, నాగలక్ష్మి, మృణాలిని, బాలాజీ, వీరందరూ సికింద్రాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, దమ్మోజీ, వెంకటాచారి, వీరు ఎక్కడి నుంచో ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, అలాగే జైనుద్దీన్ మొహమ్మద్, జైనుద్దీన్ ఎక్కడ నుంచి, నిజామాబాద్ నుంచి, చిత్రాల నుంచి వెంకటాచారి, వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, తోట సంతోష్, పోతంగల్, భవానీ, షాపూర్ నుంచి ఆడపు సంతోష్, బెల్లంపల్లి నుంచి, అలాగే నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి నాగభూషణ్ రావు గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ రోజు అంశం పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స. దీని గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనగేష్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్, 2324085 2324085 3955 0923 0042 242 4285 3 ఇవి మా ఫోన్ నంబర్స్. తప్పకుండా ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి అంటే మరి కాసేపట్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఈరోజు అంశం పారాథైరాయిడ్ సమస్య, లక్షణాలు, కారణాలు, చికిత్స. దీని గురించి అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీనరేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085 2, 2324085 3, 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్ ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. హలో డాక్టర్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: present India in the pro category at the Pickleball World Cup 2026. The competition will be held at Da Nang in Vietnam from August 30th to September the 6th. Harsh Mehta, a recurring name on the international pickleball circuit, will be leading the charge. Arjun Singh, Anish Walian and Aman Patel have also made the cut in the men's category. Mihika Yadav, Alia Ibrahim, Pearl Amalsadiwala and Naomi Amalsadiwala will make up the contingent on the women's side. Benchmark domestic equity indices were trading around 0.7% up in the afternoon session today. The Sensex climbed 565 points. To 77,069, while the Nifty added 168 points to 24,050 when reports last came in. And now before we end the bulletin, the headlines once again. India and Australia signed landmark deals on uranium supply and dedicated critical minerals corridor. Australia and India partnership on cyber critical technologies and supply chains becomes operational. Prime Minister Narendra Modi holds annual summit with his Australian counterpart Anthony Albanese in Melbourne. Says bilateral relationship entered an expansive era anchored in deep mutual trust. Vice President C.P. Radhakrishnan unveils national mission for sustainable use of high seas fishery resources in Bhubaneswar. And with that, we end the midday news.
1: Akasivani. వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: శ్రోతలకు నమస్కారం. మరి ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మీకందరికీ కూడా స్వాగతం. ఈ జూలై మాసం ప్రత్యేకంగా పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్గా మరి గుర్తించడం జరిగింది వైద్యపరంగా. ఈ పారాథైరాయిడ్ ఏంటి అంటే, సాధారణంగా మనం థైరాయిడ్ సమస్యలు అనేది విన్నాం, కానీ ఈ పారాథైరాయిడ్ అనే సమస్య ఎలా ఉంటుంది, అసలు అంటే ఏంటి, దానికి కూడా ఒక విధానం అనేది ఉందా, మరి దాన్ని ఎలా గుర్తించగలుగుతాం, వైద్యపరమైనటువంటి చికిత్సలు నివారణ పద్ధతులు ఏమన్నా ఉన్నాయా, ఈ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి గాను డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ శ్రీ నగేష్ గారు, వీరు మరి ఎండి జనరల్ మెడిసిన్, అలాగే ఎండోక్రైనాలజిస్ట్గాను డయాబెటాలజిస్ట్గాను ఉన్నారు. ఎండోక్రైనాలజీ అంటే మరి మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులకు సంబంధించి ప్రత్యేకమైన వైద్యులుగాను, అలాగే మరి చక్కెర వ్యాధికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వైద్యులుగా వారు ఉన్నారు డాక్టర్ శ్రీ నగేష్ గారు. వారితో మీరు మాట్లాడాలి అంటే, మరి ఈ పారాథైరాయిడ్ లేదా థైరాయిడ్ సమస్యల గురించి మనం తెలుసుకోవాలి అంటే, మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0402324-0852, అలాగే 2324-0853, ఇంకొకటి 2955-0923. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శ్రీ నగేష్ గారితో మాట్లాడవచ్చు. వారు ప్రత్యేకంగా మరి ఎండోక్రైనాలజిస్ట్గాను డయాబెటాలజిస్ట్గాను ఉన్నారు, డాక్టర్ వైద్యులుగా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: సార్, సాధారణంగా మనము అంటే ఈ జూలై మంత్ని మామూలుగా చూసుకుంటే పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్గా మనం గుర్తిస్తూ ఉన్నాం వైద్యపరంగా.
5: అవునండి.
4: అయితే సాధారణంగా ఏంటంటే, ప్రతి ఒక్కరికి తెలిసింది థైరాయిడ్ థైరాయిడ్ అంటుంటారు, కొంతమంది మరి ఆ థైరాయిడ్ సమస్యను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు, చికిత్స తీసుకుంటూ ఉన్నారు ప్రజలు. అయితే ఈ పారాథైరాయిడ్ అనేటువంటి మరి మాటకు కానివ్వండి, లేదా ఈ యొక్క పరిస్థితికి లేదా సమస్యకు అసలు అర్థం ఏంటి సార్, దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
5: అది పారాథైరాయిడ్ అనేది థైరాయిడ్ పక్కన ఉండే గ్రంథి, ఆర్ థైరాయిడ్ వెనకాల ఉండే గ్రంథి అవడం వల్ల దాన్ని పారాథైరాయిడ్ అంటారండి. గ్రీక్ లో పారా అంటే పక్కన అని అర్థం అనమాట. అంటే థైరాయిడ్ గ్రంథి పక్కన ఉంటుంది. ఒక్కొక్కసారి థైరాయిడ్ వెనకగానే ఈ గ్రంథి, నాలుగు గ్రంథులు ఉంటాయి, రెండు సుపీరియర్ అంటే పైన థైరాయిడ్ కి పై భాగంలో ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు, ఇన్ఫీరియర్ పారా

0: థైరాయిడ్ అంటే థైరాయిడ్ కి కింద భాగంలో ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి అన్నమాట. నాలుగు గ్రంథులు ఉంటాయి, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. ఈ థైరాయిడ్ కి వీటికి ఏ రకమైన సంబంధం లేదు లొకేషన్ తప్ప. మెయిన్ గా ఈ గ్రంథులు ఏంటి అంటే కాల్షియం సంబంధించిన, కాల్షియం మన ఎముకలకి సంబంధించిన మెటబాలిజం కి పనికొచ్చే హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలో వీటికి మెయిన్ రోల్ ఉంటుందండి.
1: ఓకే, అంటే థైరాయిడ్ కి పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధం లేదు.
0: థైరాయిడ్ కి పారాథైరాయిడ్ కి లొకేషన్ తప్ప ఏ రకంగానూ సంబంధం లేదండి.
1: ఓహో, అంటే లొకేషన్ అంటే ఒక చోటే ఉంటాయి కానీ వాటి పని తీరు పనులు వేరే.
0: పనులు పూర్తిగా వేరే, ఏ రకమైన సంబంధం లేదు పనులకి.
1: ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్ గా మనం జూలైని చూస్తూ ఉన్నాం కదా సార్, అయితే ఇంత పారాథైరాయిడ్ గ్రంథికి కూడా ఇంత ప్రాధాన్యత ఉందా?
0: ఉంటుందండి. పారాథైరాయిడ్ గ్రంథి గురించి చాలా మందికి తెలియదు, కానీ గ్రంథి గురించి, గ్రంథికి విపరీతమైన ప్రాచుర్యం ప్రాధాన్యత చాలా ఉంది, కానీ అవేర్నెస్ లేదు.
1: ఓకే,
0: అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సాధారణంగా ఎవరైనా ఎండోక్రినాలజీ అనుకుంటే ఫస్ట్ ఒకటి డయాబెటీస్ అనుకుంటారు, రెండు థైరాయిడ్ అనుకుంటారు, మూడో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి హార్మోన్ సంబంధించిన సమస్యలు అనుకుంటారు. కానీ సాధారణంగా పారాథైరాయిడ్ గురించి, అడ్రినల్ ఇలాంటి వేరే గ్రంథులు ఉంటాయి, పిచ్యూటరీ గ్రంథి, ఇలాంటి గ్రంథుల గురించి ఎవరికి పెద్ద అవేర్నెస్ ఉండదు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే జూలై 22 యాక్చువల్లీ పారాథైరాయిడ్ డే అంటారు. జూలై మంత్ ని పారాథైరాయిడ్ మంత్ గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు అన్నమాట. ఓన్లీ ఈ పర్పస్ కోసమే చేశారు వాళ్ళు.
1: అంటే సార్, ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధించి ఇప్పుడు థైరాయిడ్ లోపాలు ఉన్నప్పుడు అవి వేరుగా ఉంటాయి, అసలు ఈ పారాథైరాయిడ్ గ్రంథికి కానీ థైరాయిడ్ గ్రంథికి కానీ సంబంధం లేదు అన్నారు. అంటే ఒక చోట ఉండడమే తప్ప వాటి పనితీరు వేరు అన్నారు. అయితే పారాథైరాయిడ్కి సంబంధించినటువంటి అంటే లక్షణాలు మన బాడీలో కనిపిస్తాయా సాధారణంగా? అంటే దీని లోపం ఏదన్నా ఉన్నా?
0: మొదట్లో కనపడవండి, సాధారణంగా మీకు ఫస్ట్ పారాథైరాయిడ్ గ్రంథి సమస్యలు అనేవి రొటీన్ స్క్రీనింగ్ లో కనపడవు. ఒక ఎండోక్రినాలజీ సస్పెక్ట్ చేస్తే తప్ప మీకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఇనీషియల్లీ మీకు ఏమంటే అంటే బాడీ పెయిన్స్ వస్తాయి, తర్వాత కొన్ని రోజులు పోతే కిడ్నీ స్టోన్స్, మూడోది అబ్డామినల్ పెయిన్ విపరీతంగా వస్తుంది అన్నమాట. టిపికలీ దీనికి
1: అంటే ఇప్పుడు మనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి అని అన్నారు. తర్వాత వచ్చేసి మీరు కిడ్నీ స్టోన్స్ అన్నారు, కిడ్నీ స్టోన్స్ కూడా పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధం ఉంది.
2: అది వన్ ఆఫ్ ది రీజన్స్.
1: జనరల్లీ
2: ఏంటంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ గురించి వి కాల్ ఇట్ ఫోర్ థింగ్స్ అన్నమాట, బోన్స్, స్టోన్స్, అబ్డామినల్ మోన్, సైకిక్ గ్రోన్స్.
1: ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ లక్షణాలు మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, ఎందుకంటే అసలు పారాథైరాయిడ్ అనే దాని మీద అవేర్నెస్ లేదని మీరు అన్నారు యాజ్ ఎ డాక్టర్గా. మరి ప్రజల్లో అవేర్నెస్ లేనప్పుడు దాని లక్షణాలు కూడా జనరల్గా సాధారణంగా మనకు తెలుసుండవు. ఈ బాడీ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ అండ్
2: బోన్స్, స్టోన్స్, అబ్డామినల్ మోన్, సైకిక్ గ్రోన్స్ అంటారు. బోన్స్ అంటే ఏంటంటే అండి, పారాథైరాయిడ్ గ్రంథి పీటీహెచ్ అనే హార్మోన్ చేస్తుంది, పారాథార్మోన్ అనే హార్మోన్ చేస్తుంది.
1: ఓకే,
2: ఈ హార్మోన్ సాధారణంగా మీకు బోన్లోంచి కాల్షియం అరగతీస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో కాల్షియం లెవెల్స్ పెంచడం.
1: పారాథైరాయిడ్ గ్రంథి
2: ప్రొడ్యూస్ చేసే పారాథార్మోన్ మెయిన్ ఫంక్షన్ బాడీలో కాల్షియం లెవెల్స్ పెంచడం. సో ఏ రకంగానే కాల్షియం లెవెల్ పెంచుతుంది. ఒకటి, స్టమక్ నుంచి మీరు తినే కాల్షియం, ఫుడ్లోంచి కాల్షియం బెటర్ అబ్జర్ప్షన్ తీసుకుంటుంది.
1: ఓకే,
2: సెకండ్ థింగ్ ఏంటి అంటే సపోజ్ ఈ కాల్షియం సరిపోలేదు అనుకోండి, ఎముకలు అరగదీస్తుంది, ఆస్టియోక్లాస్ట్ అనే కైండ్ ఆఫ్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఎముకల నుంచి కాల్షియం తీసుకుంటుంది.
1: ఓహో, అంటే మనం తినే ఆహారం నుండి కనుక సరిపడా కాల్షియం లేకపోతే
2: సాధారణంగా ఉండదు. ఇండియన్స్ జనరలీ చాలా తక్కువ కాల్షియం తీసుకుంటారు డైట్లో. అడల్ట్ డైలీ రిక్వైర్మెంట్ 1.3 grams ఉంటుంది, ఏ ఇండియన్ సాధారణంగా 500 grams ఎంజి కంటే ఎక్కువ తీసుకోరు. బాడీలో బోన్స్లో ఆల్మోస్ట్ 1 kilo కాల్షియం పైన ఉంటుంది బోన్లో.
1: ఓకే,
2: సో ఈ కాల్షియంని తీసుకుంటూ ఉంటుంది అన్నమాట.
1: సరే, సాధారణంగా మనకెంత రోజువారీ రిక్వైర్మెంట్ ఏంటి కాల్షియం?
2: రోజువారీ రిక్వైర్మెంట్ యావరేజ్ నార్మల్ అడల్ట్ ఆర్ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్ 1 gram to 1.3 grams తీసుకోవాలండి.
1: పర్ డే? ఓహో, అంటే మన ఆహారంలో అంత ఉండాలి?
2: ఆహారంలో అంత ఉండాలి, సాధారణంగా అంత ఉండదు.
1: మరి పిల్లలకు సార్, పిల్లలకి ఎలా?
2: పిల్లలకి ఏజ్ బట్టి ఉంటుందండి. సపోజ్ నియోనేట్ అనుకోండి, అంటే నెల రోజుల లోపల

0: తీసుకున్నారు అనుకోండి, అరౌండ్ 100 to 200 to 300 mg తీసుకోవాలి. సపోజ్ వాళ్ళు ప్రీటర్మ్ పుట్టారంటే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, బోన్ ఫార్మేషన్ ఉండదు కనుక. తర్వాత మీకు 4 years 5 years ప్రీమెచ్యూర్ బేబీస్కి కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి
1: ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది.
0: తర్వాత 1 year ఏజ్ ఉంది అనుకోండి, 400 to 500 mg ఈజీగా తీసుకోవాల్సి వస్తుంది. స్లైట్లీ ఓల్డర్ చైల్డ్ అయితే 800 mg వరకు. ప్యూబర్టీ టైంలో ఇంకా హై వస్తుంది, 1.1 to 1.5 grams వరకు తీసుకోవాల్సి వస్తుంది. సబ్సిక్వెంట్లీ అడల్ట్ అయ్యాక నా యావరేజ్ 1.3 grams రోజు తీసుకోవాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా మన ఫుడ్లో 500 to 600 mg కంటే ఎక్కువ కాల్షియం ఉండదు.
1: ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ పారాథైరాయిడ్ యొక్క పని ఏంటంటే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ చేసి మన శరీరానికి కావాల్సిన కాల్షియంని అది అందజేస్తుంది.
0: కాల్షియం శరీరంలో ప్రతి ఫంక్షన్కి ఇంపార్టెంట్. అంటే మీరు ఏ హార్మోన్ తీసుకున్నా, ఏ ఎంజైమ్ తీసుకున్నా, ఏ ఆర్గన్ పనిచేయడానికైనా సరే కాల్షియం ఇస్ ద కోఫాక్టర్. మీకు గుండె కొట్టుకోవాలనుకున్నా, మజిల్స్ పనిచేయాలన్నా, డైజెషన్ అవ్వాలన్నా, నర్వ్స్ పనిచేయాలన్నా, దేనికైనా కానీ కాల్షియం ఒక కోఫాక్టర్. దానికోసం కాల్షియం కావాల్సిందే బాడీలో. సో ఏదో రకంగా పారాథైరాయిడ్ మీకు కాల్షియం సప్లై చేస్తుంది, పారాథైరాయిడ్ గ్రంథి. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ బోన్స్, గుండె కొట్టుకోవడానికి ఇట్లాంటి వాటికి పనితనానికి అది పనిచేస్తుంది. సో మరీ ఇది సివియర్ అయిపోయింది అనుకోండి, అన్కంట్రోల్డ్, సపోజ్ పారాథైరాయిడ్ గ్లాండ్లో ట్యూమర్ వచ్చింది అనుకోండి, బాడీలో కాల్షియం లెవెల్స్ హై నార్మల్ ఉన్నా సరే అది కంట్రోల్ లేకుండా, జనరలీ హార్మోన్స్ ఏంటంటే వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ఏ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు అనమాట. అంటే సపోజ్ కాల్షియం లెవెల్స్ ఒక క్రిటికల్ లెవెల్ దాటాయి అంటే ఇమీడియట్లీ పారాథైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది.
1: అంటే క్రిటికల్ దాటడం
0: అంటే ఒక లెవెల్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయితే పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రిషన్ తగ్గిపోతుంది.
1: ఓహో, పారాథైరాయిడ్
0: అవసరం లేదు, తగ్గుతుంది. ఇంకా అవసరం లేదు, కాల్షియం ఒక లెవెల్ దాటేసింది ఇంకా మనకు హార్మోన్ ప్రొడక్షన్ అవసరం లేదు.
1: ఓకే,
0: కానీ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు, కంట్రోల్ లూప్ మిస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ బాడీ ఎలా ఉన్నా సరే మనకి హార్మోన్ లెవెల్ కాల్షియం 11-12 హై లెవెల్స్ ఉన్నా సరే అది హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం.
1: అంటే ట్యూమర్స్ అంటే పారాథైరాయిడ్ గ్రంథికి ఒకవేళ ట్యూమర్స్
0: వస్తాయి, చాలా కామన్ గా వస్తాయి అండి.
1: ఓకే,
0: చాలా కామన్ గా వస్తాయి, దే ఆర్ మిస్డ్.
1: ఓకే ఓకే, అంటే అది తెలుస్తుందా సార్ అప్పుడు పారాథైరాయిడ్ గ్రంథి?
0: సాధారణంగా పేషెంట్స్ ఇట్లాంటి ట్యూమర్స్ వచ్చినప్పుడు ఏదో ఫ్రాక్చర్స్ అని వస్తారు, ఎందుకంటే కంట్రోల్ లేకుండా బాడీ కాల్షియం అలాగే బోన్స్ అరగదీస్తూనే ఉంటుంది కాల్షియం కోసం. బోన్స్ వీక్ అయిపోతే దే విల్ కమ్ విత్ ఫ్రాక్చర్స్. నేను ఇప్పుడు బోన్స్ అన్నది దాని గురించి.
1: ఓకే,
0: స్టోన్స్, ఎక్కువ కాల్షియం బాడీలో వచ్చింది అనుకోండి, బాడీ దాన్ని బయట పంపించడానికి ట్రై చేస్తుంది ఒక లిమిట్ దాటాక. ఈజియెస్ట్ వే ఆఫ్ దాన్ని బయట పంపించేది ఏంటంటే యూరిన్. యూరిన్లో కాల్షియం ఎక్కువైతే ఆబ్వియస్లీ మీకు స్టోన్స్ వస్తాయి, కిడ్నీ స్టోన్స్. తర్వాత రెండు ఏంటంటే కాన్స్టిపేషన్ విపరీతంగా ఉంటుంది, కాల్షియంతో ఎప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత గ్యాస్ట్రిక్ మూమెంట్స్ ఒక లెవెల్ ఆఫ్ కాల్షియం దాటిందంటే స్లో అయిపోతాయి, లేకపోతే ఒక్కొక్కసారి వెరీ ఫాస్ట్ అయినా అవ్వచ్చు, వెరీ స్లో అయినా అవ్వచ్చు. సో అబ్డామినల్ మోన్స్ అంటారు, అంటే ఏంటంటే స్టమక్ పెయిన్ అది విపరీతంగా వస్తుంది. అండ్ ఈ ఒక లెవెల్ దాటింది అంటే బ్రెయిన్లో కూడా కాల్షియం లెవెల్స్ పెరుగుతున్నాయంటే సైకియాట్రిక్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అందుకే దట్ వీ కాల్ ఇట్ సైకిక్ మోన్స్.
1: అంటే కనబడని ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగినటువంటి
0: విపరీతమైన ప్రాధాన్యత గ్రంథి ఉంటుంది. ఏ హార్మోన్ అయినా సరే ఎక్కువైనా తక్కువైనా కూడా బాడీలో సమతుల్యం బ్యాలెన్స్ అప్సెట్ అయింది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. పారాథైరాయిడ్ హార్మోన్ తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే.
1: ఓకే, సరే సార్, శ్రోత లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి మనం మరలా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కొత్తగూడెం నుంచి. డాక్టర్ గారు, డాక్టర్ శ్రీనగేష్ గారు ఉన్నారండి, మాట్లాడండి.
2: డాక్టర్ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: సార్, మా మిస్సెస్ ఏమో థైరాయిడ్ వల్ల ఆమె లక్కింది, వాళ్ళ అక్క రెండో ఆమె బక్కగా ఉంటది, పెద్ద ఆమె కండ్లు కూడా ఆమె కండ్లు కనుగొడ్లు కొద్దిగా పెద్దగా కనబడతాయి అన్నట్టు. అంటే థైరాయిడ్ ఇప్పుడు ఒక ఇంట్లోనే ముగ్గురికి మూడు రకాలు ఉంది.
0: అది మీరు చెప్తున్నది థైరాయిడ్ గురించి అండి, పారాథైరాయిడ్ గురించి కాదు. మీరు చెప్తున్న బేసిక్గా ఏమున్నాయి అంటే, మీ ఫ్యామిలీలో ఒకళ్ళకేమో హైపోథైరాయిడిజం ఉంది, ఒకళ్ళకేమో హైపర్ థైరాయిడిజం ఉంది, ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అది థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించింది, పారాథైరాయిడ్ కాదు. వీటిని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. ఇది ఎవరికైనా రావచ్చు అండి.
2: అంటే ఇప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మామూలు టైంలోనే ఏది వ్యవసాయ పనులు అప్పుడేమో ఒక 70 అట్లా ఉంటాను, వ్యవసాయ పనులు అయిపోగానే ఆటోమేటిక్ గా వెయిట్ అనేది 85 దాకా అట్లా ఉంటుంది. ఇది ఏమన్నా థైరాయిడ్ వచ్చే లక్షణాలు ఏమైనా ఉంటాయి?
0: లేదు, దానికి పారాథైరాయిడ్ కి సంబంధం లేదండి. బరువుకి పారాథైరాయిడ్ కి ఈ రకమైన సంబంధం ఉండదు.
2: అవునా సార్?
0: బరువుకి పారాథైరాయిడ్ కి మీరు మాట్లాడుతున్నది థైరాయిడ్ గురించి. పారాథైరాయిడ్ అంటే ఎముకలకు సంబంధించిన ఇది అనమాట, దానికి దీనికి సంబంధం ఉంటుంది.
1: అంటే వీళ్ళు ఇంట్లో ముగ్గురికి థైరాయిడ్ ఉందంటున్నారు.
0: ముగ్గురికి థైరాయిడ్ ఉంటుందండి.
1: అది అంటే ఏంటి సార్? అది జన్యుపరమైన ప్రాబ్లమా లేకపోతే
0: జెనెటిక్ ప్రాబ్లమ్ అండి? దాన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే ఏమవుతుంది అంటే మీ రోగ నిరోధక శక్తి

0: బయట రోగాల మీద కాకుండా మీ బాడీలో ఆర్గన్స్ మీద అటాక్ చేస్తుంది.
1: ఓహో.
0: అట్లాంటి సిచ్యుయేషన్లో మీకు ఏంటి అంటే హైపోథైరాయిడిజం కూడా రావచ్చు, హైపర్ థైరాయిడిజం కూడా రావచ్చు.
1: ఓకే.
0: సాధారణంగా హైపోథైరాయిడిజం కంటే హైపర్ థైరాయిడిజం 10 times లెస్ కామన్.
1: ఓహో.
0: కానీ మేము రొటీన్గా చూస్తుంటాం. సపోజ్ మేము ఓపీలో ఒక రోజులో 10 హైపోథైరాయిడ్ కేసెస్ చూస్తే ఒకటి హైపర్ థైరాయిడ్ కేసు చూస్తాం. ఈ కళ్ళు బయటకు పొడుచుకు రావటం ఇదని హైపర్ థైరాయిడిజం, గ్రేవ్స్ డిజీజ్ అంటారు, దాంట్లో వస్తుంది ఇది.
1: ఓహో.
0: ఇది చాలా కామన్,
1: అంటే హైపర్ థైరాయిడిజంలో
0: వస్తుంది.
1: ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు గుడ్లు కన్ను గుడ్లు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు.
0: పారాథైరాయిడ్తో సంబంధం లేదు, థైరాయిడ్తో సంబంధించి.
1: సార్ అంటే వీటికి చికిత్స ఉంటుందా సార్?
0: వీటికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. హైపర్ థైరాయిడ్ అంటే వి గివ్ కార్బిమిజోల్ ఆర్ మెథిమిజోల్ టాబ్లెట్స్ ఇస్తాము. లాంగ్ టర్మ్ తగ్గలేదు అంటే రేడియోయోడిన్ ఇస్తారు. రేడియోయోడిన్ అనే మెడిసిన్ ఉంటుంది, అది ఇస్తే థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ థైరాక్సిన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. రేర్ కేసెస్లో సర్జరీ చేస్తారు.
1: ఓకే ఓకే.
0: యూజువలీ 90% ఆఫ్ ద పేషెంట్స్ మెడికేషన్తోనే కంట్రోల్
1: అవుతారు.
0: క్యూర్ అవ్వకపోవచ్చు, ఫుల్ కంట్రోల్ అయితే వస్తుంది. మినిమం 2 years పడుతుంది.
1: అంటే క్యూర్ అనేది ఉందా సార్ థైరాయిడ్ సమస్యకి?
0: హైపోథైరాయిడిజంకి క్యూర్ లేదండి, హైపర్ థైరాయిడిజంకి క్యూర్ ఉంటుంది. కానీ క్యూర్ ఉన్నా సరే చాలా మంది పేషెంట్స్ చివరికి హైపోథైరాయిడే అవుతారు దాంట్లో కూడా. ఎందుకంటే గ్లాండ్ ఒక 4-5 ఏళ్ళు ఓవర్ వర్క్ చేస్తుంది, తర్వాత ఇట్ బికమ్స్ డిప్లీట్ అయిపోతుంది, హార్మోన్ పూర్తిగా తగ్గిపోతుంది.
1: అంటే దాని పనితనం తగ్గిపోతుందా
0: పూర్తిగా? ఏంటంటే ఒక జీవితకాలం మీరు వాడాల్సిన హార్మోన్ 4-5 ఏళ్ళలో వాడేస్తున్నారు. సో తర్వాత ఇంకా మీకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది అన్నట్టు, హార్మోన్ ప్రొడక్షన్.
1: ఓకే.
0: సో ప్రతి హైపర్ థైరాయిడ్ పేషెంట్ చివరికి హైపోథైరాయిడే అవుతాడు.
1: ఓకే సార్. హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, ఎక్కడ నుండి?
2: డాక్టర్ గారికి
0: నమస్తే అండి.
2: నా పేరు శ్యామ్ సుందర్ సార్, నేను రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. థైరాయిడ్ గురించి ఇప్పుడు బాడీలో ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది, మనకు థైరాయిడ్ వచ్చినట్టు ఏ విధంగా తెలుసుకోవాలి?
0: పారాథైరాయిడ్ సాధారణంగా మీరు సిమ్టమాటిక్గా కనుక్కోలేరండి. పారాథైరాయిడ్ యూజువలీ ఫ్రాక్చర్స్తో వస్తారు కొంతమంది, నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ స్టోన్స్తో వస్తారు. రేర్గా మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లేసియా అనే కండిషన్ ఉంటుంది, అంటే బాడీలో చాలా హార్మోన్ గ్లాండ్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఎఫెక్ట్ అయిన హార్మోన్ గ్లాండ్స్లో మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లేసియాలో యూజువలీ టైప్ 1 అండ్ టైప్ 2 అని ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో ఫ్యామిలీ హిస్టరీ ఎవరైనా ఇచ్చినా, లేకపోతే 2 హార్మోన్స్ మనకి ఎఫెక్ట్ అయితే మిగతా వాటి కోసం యాక్టివ్గా స్క్రీన్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు దొరుకుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఏంటి అంటే 60 ఇయర్స్ తర్వాత ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. పీరియడ్స్ ఆగిపోయిన వెంటనే ఎముకలు మెల్లగా బలహీనం అవటం మొదలెడతాయి అనమాట. ఒక్కసారి సివియర్ ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది, అంటే ఎక్కడంటే స్పైన్ ఫ్రాక్చర్ కానీ హిప్ ఫ్రాక్చర్తో కానీ వస్తారు. అట్లాంటి వాళ్ళలో ఆస్టియోపోరోసిస్కి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మనం వెతుకుతున్నప్పుడు కూడా కొంతమందిలో మనకి కాల్షియం లెవెల్స్ హై ఉంటే పారాథైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. చాలా అరుదుగా సివియర్ మజిల్ పెయిన్స్తో వచ్చిన వాళ్ళకు కూడా చాలాసార్లు మేము పారాథైరాయిడ్ లెవెల్స్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే వీళ్ళలో పారాథైరాయిడ్ హార్మోన్ కాల్షియం పెంచుతుంది, అట్ ద సేమ్ టైం ఫాస్ఫరస్ లెవెల్స్ తగ్గిస్తుంది. 2 కాల్షియం ఫాస్ఫరస్ 2 ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటాయి. సో ఫాస్ఫరస్ లెవెల్స్ తగ్గి కాల్షియం పెరిగింది అనుకోండి, చాలా సర్వసాధారణంగా పారాథైరాయిడ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి యూజువలీ సివియర్ మజిల్ పెయిన్స్ వస్తాయి, నడవలేరు, మెట్లెక్కలేరు. ఒక స్టేజ్లో ఏంటంటే మంచం మీద నుంచి లేయటం ఇలాంటి పనులు కూడా వాళ్ళ వల్ల చాలా కష్టమవుతుంది. ఆ స్థితిలో చాలామందికి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరిగి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఫర్దర్గా మనకి కారణం ఏంటి, ఎందువల్ల వచ్చింది, ట్యూమర్ వల్ల వచ్చిందా, జెనెటిక్గా వచ్చిందా, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తాం అన్నమాట. థైరాయిడ్ వేరే అండి, మనిషి మనిషికి వేరే. పారాథైరాయిడ్ వేరే గ్రంథి, థైరాయిడ్ వేరే గ్రంథి. దాని పేర్లో తప్ప ఇంకా ఏ రకంగానూ వాటికి పోలిక లేదు. సాధారణంగా థైరాయిడ్ లెవెల్స్ 0.3 to 5 మధ్యన ఉంటే నార్మల్, కానీ అది ల్యాబ్ మీద డిపెండ్ అవుతుంది, సిచ్యుయేషన్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ సేమ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి థైరాయిడ్ లెవెల్స్ ఉంటే 2.5 కంటే తక్కువ ఉంటే అది నార్మల్, ప్రెగ్నెన్సీలో 2.5 కంటే ఎక్కువ ఉంటే కొంచెం అబ్నార్మల్ కింద లెక్క పెడతాం అన్నమాట. కానీ దానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు.
1: అంటే సాధారణంగా థైరాయిడ్ అనేసరికి, అంటే పారాథైరాయిడ్ గురించి అవేర్నెస్ లేదు, గ్రంథి ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు సార్. అంటే మాకు లాగా. హలో.
3: హలో మేడం.
1: నమస్కారం అండి.
3: నమస్కారం మేడం.
1: డాక్టర్ గారితో మాట్లాడానమ్మా, డాక్టర్ శ్రీ నాగేష్ గారు ఉన్నారు. మాట్లాడండి, లైన్ లో వింటున్నారు.
3: హలో,
0: చెప్పండి.
3: నమస్కారం డాక్టర్.
0: నమస్తే.
3: నాకు కాళ్ళు నరాలు పట్టేస్తాయి ఒక్కొక్కసారి, దానికి మన పారాసైలైట్ కు కాళ్ళకు మన

0: సంబంధం ఉందా సార్?
1: చూడండి, పారాథైరాయిడ్ గ్రంథి సమస్యల్లో ఒక్కోసారి కాళ్ళు పట్టచ్చు, కానీ మిగతా పారాథైరాయిడ్ లాంటి కొంచెం అంత సాధారణంగా రాని కండిషన్ని ఆలోచించే ముందు నరాల గురించి మీరు ఆలోచిస్తే బెటర్. యూజువల్లీ మీ కాళ్ళు పట్టేస్తున్నాయి, నరాల ప్రాబ్లం ఉంది అంటే ఒకటి బీట్వెల్ డెఫిషియన్సీ ఒకటి చూసుకోవాలి, రెండు మీకు ఏమైనా షయాటిక డిస్క్ ప్రొట్రూషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూసుకోవాలి. చాలా సాధారణంగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా కాళ్ళు నరాలు లాగడం పట్టడం ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. పారాథైరాయిడ్ కంటే ఈ కండిషన్స్ అన్నీ కొంచెం మోర్ కామన్. ఇట్లాంటి సిచ్యుయేషన్లో మీరు పారాథైరాయిడ్ లాంటి కాజ్ గురించి ఆలోచించుకునే ముందు ఒక న్యూరోఫిజిషియన్ ఎవరైనా కన్సల్ట్ చేసి నరాలకు సంబంధించిన వ్యాధులు చూడటం బెటర్ అన్నమాట. అవన్నీ నార్మల్ ఉంది, మీ కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, పీటీహెచ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, విటమిన్ డి నార్మల్ ఉంది అంటే అప్పుడే పారాథైరాయిడ్ గురించి ఆలోచించాలి. పారాథైరాయిడ్ అయితే జస్ట్ మీరు ఇట్లాగా కాళ్ళు నరాలు పట్టడం లాంటి సింపుల్ కంప్లైంట్ వరారు, ఆ నొప్పులు చాలా ఉండొచ్చు కానీ చాలా అరుదు, అయ్యే అవకాశం చాలా తక్కువ. మిగతా కారణాల గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోవాలి.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో.
3: నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి.
3: ఇంతవరకు ఈ పారాథైరాయిడ్ వినలేదు సార్, ఎందుకంటే నాకు కూడా ఒక ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది, హైపోథైరాయిడ్
1: అవునండి.
3: చాలా మా ఫ్యామిలీ అందరికి ఉంది,
1: మేము
3: థైరోనామ్ వేసుకుంటున్నాం. అయితే చిన్న డౌట్ ఏంటంటే ఇన్నేళ్ళు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు అది పారాథైరాయిడ్ గా మారే ఛాన్స్ ఏమన్నా
1: ఉందా? అది పారాథైరాయిడ్ మారే ఛాన్స్ లేదండి, ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి వేరే, పారాథైరాయిడ్ గ్రంథి వేరే, వాటి మధ్యన ఏ రకమైన కనెక్షన్ ఉండదు. చాలా మందికి హైపోథైరాయిడిజం ఉంటుంది ఇండియాలో, ఇవాళ దాదాపు 10 కోట్ల మందికి హైపోథైరాయిడిజం ఉంటుంది, అది ఫ్యామిలీలో రన్ అవుతుంది. దాంట్లో థైరాక్సిన్ రిప్లేస్మెంట్ చేయడం తప్ప ఇంకా వేరే ఇంత మించి అవసరం ఏమి ఉండదు, దానివల్ల ఇంకా ఇతరత్ర ఏ జబ్బులు రావు మీకు.
2: హలో,
4: హలో, నమస్కారం మేడం.
2: నమస్కారం అండి. సార్ ఎక్కడ నుండి?
4: భార్యకు మేడం. హలో సార్.
1: నమస్తే, చెప్పండి.
4: మా భార్యకు ఎక్స్రే చేయించాం సార్.
1: చెప్పండి.
4: ఈ బొక్క అంతా మొత్తం ఎముక అన్నది ఇదైంది అని అంటారు.
1: ఏ ఎముక అండి?
4: నిద్ర ఎనుముక.
1: ఓకే,
4: ఎనుముక బొక్క.
1: వయసు
4: బాగా, మా వయసు 40 ఏళ్ళు
1: ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి ప్రతి నెల?
4: పీరియడ్ ఆమెకు జల్లి బంద్ అయింది సార్.
1: ఎన్నేళ్ళు ఏంటండి బంద్?
4: బంద్ ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. 5 ఏళ్ళకే బంద్ అయింది.
1: ఓకే అండి.
4: దాని వల్ల నేనా మరి ఇట్లా అవుతుంది, బోన్స్ రిపేర్స్ అయిపోయింది. ఇప్పుడు నా ఆరమ్మని బొక్క అన్నది డాక్టర్ చూపెడితే బొక్క బాగా ప్రాబ్లం ఉందమ్మా, నీకు ఆపరేషన్ చేయబడుతుంది అని అంటున్నాను సార్.
1: మీరు అంటే ఎముక విరిగిందా లేకపోతే బలహీనమైందా అండి?
4: బొక్క బలహీనమైంది.
1: బలహీనమైతే దానికి ఆపరేషన్ చేయరండి ఎవరు. బేసిక్గా మీకు ఇప్పుడు ఏమవుతుంది అంటే మీ మిసెస్కి 40 ఏళ్ల ముందే పీరియడ్స్ ఆగిపోయాయి, దాన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, అంటే ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. అట్లాంటి సిచ్యుయేషన్లో మన శరీరం ఎప్పుడైనా కానీ పీరియడ్స్ వచ్చినంత కాలము ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, అది ఎముకలు బలంగా ఉండటానికి ముఖ్యంగా పనిచేస్తుంది అన్నమాట. పీరియడ్స్ ఆగిపోతే ఎస్ట్రోజన్ హార్మోన్ లేకపోతే ఎముకలు మెల్లగా బలహీనమైపోతాయి. సాధారణంగా మోస్ట్ ఎఫెక్ట్ అయిన హార్మోన్స్ ఒకటి ఏంటంటే హిప్ అంటే తుంటి ఎముక ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, రెండోది ఏంటంటే వెన్నెముక ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో మీ మిసెస్కి వచ్చిన కండిషన్ ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక బలహీనమైంది. సాధారణంగా ఎముక ఎంత బలహీనమైంది అని ఎక్స్రేలో కొంతమేరకు చెప్పగలం కానీ పూర్తిగా మనం చెప్పలేం. దానికోసం మీరు జనరలీ డెన్సిటోమెట్రీ అని ఉంటుంది, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ, బోన్ డెన్సిటోమెట్రీ ఉంటుంది.
4: హాస్పిటల్ పోతే మెడిసిన్ ఇచ్చారు,
1: దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. దానికి
4: మెడిసిన్ ఇచ్చి మెడిసిన్ తగ్గకుండా ఇంజెక్షన్ ఇస్తామని అంటున్నారు.
1: ఇంజెక్షన్ తీసుకొచ్చండి, దానికి 2-3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఎంత అరిగింది అని చూస్తారు. బాగా కొంచెమే అరిగింది అంటే ఇంకా అరుగుదల అవ్వకుండా ఉండటానికి జోలిడ్రోనేట్ కానీ డినోసుమాబ్ అనే మెడిసిన్ కానీ ఇస్తారు. ఎముక బాగా అరిగింది అంటే దానికి టెరిపెరటైడ్ అనే ఇంజెక్షన్ రోజు ఇన్సులిన్ ఇచ్చినట్టు చర్మంకి ఇచ్చుకోవాలి, ఒక 2 ఏళ్ళు వరకు తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొత్త ఎముక వస్తుంది,
4: 2 సంవత్సరాల
1: దాకా తీసుకోవాల్సి వస్తుంది. కానీ సాధారణంగా ఫ్రాక్చర్ లేకపోతే ఎవడు సర్జరీ ఇచ్చి, దీనికి ఏ రకమైన సర్జరీ ఉండదు. మీరు ఇట్లాంటి సిచ్యుయేషన్ ఏమైనా ఉంది అంటే ఉస్మానియా కానీ నిమ్స్ లాంటి హాస్పిటల్స్, గవర్నమెంట్ నిమ్స్ లో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ కి చూపెట్టండి కేసు. ఆర్థోపెడిక్స్ కన్నా కూడా ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్ సంబంధించిన వ్యాధుల డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ చూపెట్టాలి.
2: మంచిది. అంటే అరుగుదల ఉన్న

0: ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, లేదా ఎముక విరగడం అనేది ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్
1: ట్రీట్మెంట్ అంటే ఎముక విరిగితే అరుగుదల ఉన్నప్పుడు టెరిపారటైడ్ అని ఇంజెక్షన్ ఇస్తారు. టెరిపారటైడ్ అంటే పారాథైరాయిడ్ హార్మోన్, లో డోస్ ఇస్తారనమాట. పారాథైరాయిడ్ హార్మోన్ లో డోస్ 2 ఇయర్స్ ఇస్తే మెల్లగా కొత్త ఎముక బిల్డప్ అవుతుంది.
0: ఓకే డాక్టర్.
1: అది బిల్డప్ అయ్యాక ఒక 5 ఇయర్స్ ఈ కొత్త వచ్చిన ఎముక అరగకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. ఫ్రాక్చర్ అయితే తప్ప మీకు సాధారణంగా ఎవరు సర్జరీ చేయరు. బోన్ బలం పెంచడానికి మీకు ఏ రకమైన సర్జరీస్
0: లేవు. సరే, శ్రోత లైన్ లో ఉన్నారు సార్. హలో,
2: నమస్కారం అండి.
0: నమస్కారం సార్. సార్ ఎక్కడ నుండి?
2: నమస్కారం సార్, చౌగాన్ సోమయ్య, కందగట్ల గ్రామం, సూర్యాపేట జిల్లా నుండి అండి.
0: సూర్యాపేట.
2: డాక్టర్ గారు
1: చెప్పండి.
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి.
2: ఇప్పుడు థైరాయిడ్ లెక్క ఈ పారాథైరాయిడ్ అనేది హార్ట్ మీద ఏమైనా ప్రభావం చూపెడుతుందా అనేది ఒక క్వశ్చన్ అండి. రెండవది వచ్చేసి ఏజ్ వాళ్లకు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంది, అదే మాదిరిగా స్త్రీలు పురుషులలో ఎవరికి ఎక్కువ అటాక్ అయింది అండి?
1: అన్ని చాలా మంచి క్వశ్చన్స్ అండి. మెయిన్గా ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, మీకు పారాథైరాయిడ్ గ్రంథి ప్రాబ్లం ఎక్కువైంది అనుకోండి, ఎస్పెషల్లీ హైపర్ పారాథైరాయిడిజం అయ్యి కాల్షియం లెవెల్స్ బాడీలో పెరిగాయి అనుకోండి, ఎవెన్చువల్గా గుండె మీద డెఫినెట్లీ ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. పారాథైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళకి సాధారణంగా హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. వెజల్ స్టిఫ్నెస్ అంటే రక్తనాళాలు కొంచెం గట్టిపడతాయి, గుండె కొట్టుకోవడం మీద, గుండె వేగం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే ఇమీడియట్లీ చూపెట్టకపోవచ్చు మీకు
2: దీర్ఘకాలంలో,
1: లాంగ్ టర్మ్ ఒక 5-6 ఏళ్ల తర్వాత. ఫస్ట్ మీకు వచ్చేవన్నీ ఎముకలు సంబంధించిన ప్రాబ్లమ్స్, కానీ దీర్ఘకాలంలో డెఫినెట్లీ పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు మామూలు వాళ్ళకంటే తక్కువ రోజులు బతుకుతారు. ఒకటి కిడ్నీ డెఫినెట్లీ దెబ్బతింటది ఇందులో. కిడ్నీ చుట్టూ కాల్షియం డిపాజిట్ అవుతుంది, నెఫ్రో కాల్షియం వస్తుంది అంటారు. ఏ రకమైన కిడ్నీ ప్రాబ్లం వచ్చినా సరే అది కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి లీడ్ చేస్తుంది. రెండోది డైరెక్ట్ కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవటం వలన కార్డియాక్ పనితనం మీద ఇవి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏ ఏజ్ లో ఈ ప్రాబ్లం వస్తుంది అంటే చూడండి, ఏ ఏజ్ ఎగ్జెంప్ట్ కాదు, కానీ వయసు పెరిగిన కొద్ది ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫెమిలియల్ ప్రాబ్లమ్స్ అంటే మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా అని నేను చెప్పాను చూడండి, అందులో టైప్స్ ఉంటాయి. సివియర్ టైప్స్ అయితే 5 ఏళ్ళకి రావచ్చు ప్రాబ్లం, 3 ఏళ్ళు 4 ఏళ్ళకి కూడా రావచ్చు, కానీ సాధారణంగా 30s 40s 50s ఈ ఏజెస్లో వస్తుంటాయి. చాలాసార్లు హైపర్ పారాథైరాయిడిజంలో వీ కాల్ వాట్ ఈ 2-హిట్ హైపోథెసిస్ అనే హైపోథెసిస్ ఉంటుంది. అంటే ఏంటంటే, జబ్బు రావడానికి మనకి 2 జన్యువులు ఎఫెక్ట్ అవ్వాలి. ఒక జీన్ ప్రాబ్లంతో మనం ఆల్రెడీ పుడతాం, కానీ ఒక జీన్ నార్మల్ ఉంది గనక బాడీ నార్మల్గానే వర్క్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ లైఫ్లో ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్ ఇట్లాంటి వాటిలో సెకండ్ జీన్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడే ప్రాబ్లం వస్తుంది. సో అందుకే జన్యుపరంగా పారాథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలామందికి 30-40 ఏళ్ళు వచ్చే వరకు ప్రాబ్లం బయటపడకపోవచ్చు. ఏజ్ పెరిగిన కొద్దీ ఇది ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఈ సమస్య ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ మగవాళ్ళతో
2: చెప్పండి. ఇప్పుడు మామూలుగా థైరాయిడ్ టెస్ట్ చేస్తే పారాథైరాయిడ్ కూడా తేలుతుందా, దీనికి సెపరేట్ పరీక్షలు ఉన్నాయండి?
1: పారాథైరాయిడ్కి సెపరేట్ టెస్ట్లు ఏమి ఉండవండి, సాధారణంగా పారాథైరాయిడ్ టెస్ట్ చేయము. కానీ పారాథైరాయిడ్ ఇండైరెక్ట్గా మనం చూసేది ఎట్లా అంటే, ఒకటి విటమిన్ డి లెవెల్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. విటమిన్ డితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఆల్బమిన్ అండ్ ఆల్కలైన్ ఫాస్ఫేటైజ్. ఆల్బమిన్ అండ్ ఆల్కలైన్ ఫాస్ఫేటైజ్ అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఉంటాయి. అండ్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది పారాథైరాయిడ్లో. ఈవెన్ మా దగ్గరికి రిఫరల్స్ వచ్చినప్పుడు, ఫిజిషియన్స్ నుంచి ఎండోక్రినాలజీ రిఫరల్స్ వచ్చినప్పుడు కూడా పారాథైరాయిడ్ లెవెల్స్ హై ఉంటే ఇమీడియట్లీ పంపించేస్తారు. 90% ఆఫ్ ద టైమ్ అవి నార్మల్ పారాథైరాయిడ్ లెవెల్స్. అవి యాక్చువల్లీ ఏమవుతుందంటే, మీ బాడీలో విటమిన్ డి తక్కువ ఉంది అనుకోండి, శరీరం లోపలికి కాల్షియం సరిపడినంత రాదు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే, పారాథైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ పెంచి కాల్షియం పెంచడానికి ట్రై చేస్తుంది. అది దాని నిజంగా అది పారాథైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం కాదు, అది విటమిన్ డి లేమి వల్ల వచ్చిన పారాథైరాయిడ్
2: పనిచేస్తుంది.
1: అందుకని ఏం చేస్తామంటే, సింపుల్ గా మనము విటమిన్ డి సప్లిమెంట్ చేస్తే చాలు. అందులో ఫర్దర్ గా మనం ఏంటంటే, పారాథైరాయిడ్ కి ట్రీట్మెంట్ టెస్టింగ్ చేయనవసరం లేదు. ఎస్పెషల్లీ కాల్షియం లెవెల్స్ హై ఉండి, విటమిన్ డి నార్మల్ ఉండి, పిటిహెచ్ హై ఉన్నప్పుడే ఫర్దర్ గా మనం టెస్టింగ్ చేస్తాం అన్నమాట.
2: సార్ ఇంకొక చివరి క్వశ్చన్ సార్
1: చెప్పండి.
2: షుగర్ మీద ప్రభావం చెప్పారు, షుగర్ కు దీనికి సంబంధం ఉందా?
1: షార్ట్ టర్మ్ షుగర్ మీద దీనికి మేజర్ సంబంధం అయితే ఏం లేదండి, కానీ బాడీలో ఏ హార్మోన్ అయినా శృతి మించితే మిగతా హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇమీడియట్ గా మాత్రం షుగర్ మీద మీకు మేజర్ ఎఫెక్ట్స్ షార్ట్ టర్మ్ లో ఉండవు, లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది.
2: ఓకే సార్, థ్యాంక్ యూ అండి.
0: అలాగే అంటే ఇంకొక చిన్న సార్, మేల్ ఫీమేల్ లో ఎవరికి ఎక్కువ వస్తుంది?
1: ఫీమేల్స్ లో ఎక్కువ వస్తుంది అండి.
0: ఫీమేల్స్ లో
1: పారాథైరాయిడ్ హార్మోన్స్ యూజువల్లీ హార్మోన్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తాయి. ఈవెన్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ లాంటివి ఆల్మోస్ట్ ఈక్వల్ ప్యారిటీ ఉంటుంది, కానీ బికాస్ అది లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా, ఎండోక్రైన్ డిజార్డర్ కూడా.
0: ఓకే.
1: పారాథైరాయిడ్ రెండోది ఏంటి అంటే, ఎక్కువ ఫీమేల్స్ లో గుర్తుపడతాం. ఎందుకంటే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటి వాటి వలన గుర్తుపట్టడం, దీన్ని మేము మెడికల్ ప్యాలెన్స్లో ర్యాండమైజేషన్ బయాస్ అంటాం. బట్ ఇన్ జనరల్ పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఆర్ డెఫినెట్లీ విమెన్లో కొంచెం ఎక్కువ. మెన్ సాధారణంగా స్క్రీన్ అవ్వరు. రెండోది ఏంటంటే, విమెన్లో ఎస్ట్రోజన్ హార్మోన్ హార్మోన్స్ ఇట్లాంటివి వాడే వల్ల డెఫినెట్లీ హార్మోనల్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి.
0: ఓకే సార్, ఇంకొక శ్రోతతో మాట్లాడు.
1: చెప్పండి.
0: హలో.
3: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎక్కడి నుండి?
3: నిజామాబాద్ పోతంగల్ నుంచి, తోట సంతోష్.
0: రైట్ అండి.
3: డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్తే అండి.
3: అయితే మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ సార్, అయితే ఆమెకు థైరాయిడ్ ఉంది.
1: అవునండి, అది చాలా కామన్, అది థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో.
3: అయితే పుట్టబోయే బిడ్డకు థైరాయిడ్ వచ్చే అవకాశం
1: ఉండదు? థైరాయిడ్ పుట్టబోయే బిడ్డకి థైరాయిడ్ అవకాశం ఉండదు. మీకు సింపుల్గా ఇది ఒక రకంగా ఆలోచించుకోండి, తల్లికి గుండె జబ్బు వస్తే పిల్లవాడికి గుండె జబ్బు వస్తుందా, కిడ్నీ జబ్బు ఉంటే వస్తుందా, ఇది కూడా అంతే. తల్లికి థైరాయిడ్ ఉంటే పిల్లవాడికి థైరాయిడ్ వచ్చే అవకాశం జీరో. ఆ తల్లి వేరే, చైల్డ్ వేరే.
0: ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. అయితే మీరు ఈ పారాథైరాయిడ్ గురించి, దాని యొక్క లక్షణాలు లేదా దాని సమస్యలు ఏంటి తెలుసుకోవాలి అని అంటే, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-2-4-0853. ఇంకొక నెంబర్ కూడా ఉంది, 2-9-5-5-0-9-2-3. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శ్రీనగేష్ గారు, వీరు ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్యులుగా ఉన్నారు, మరి స్పెషలైజ్డ్ ప్రముఖ డాక్టర్ కాబట్టి మీరు ఈ సమస్యల గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.
4: ప్రతి పేషెంట్కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
0: మరలా ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. చిన్న బ్రేక్ తర్వాత మరలా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం. అయితే సాధారణంగా ఈ పారాథైరాయిడ్ అనేది మరి ఇంతగా అంటే మనం శ్రోతలతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. కాకపోతే దీనికి లేకపోతే మన స్టైల్ అంటే లైఫ్ స్టైల్కి కానివ్వండి, లేదా మనం తీసుకునే ఆహారానికి కానివ్వండి, ఏమన్నా సంబంధం కూడా ఏమన్నా ఉంటుందా?
1: ఇది పారాథైరాయిడ్ గ్లాండ్ మిగతా గ్లాండ్స్తో పోలిస్తే లైఫ్ స్టైల్తో అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వదండి. వైటమిన్ డి డెఫిషియన్సీ డెఫినెట్లీ పారాథైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీ డిసీజెస్, ఎస్పెషలీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో పారాథైరాయిడ్ గ్లాండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే హైపర్ పారాథైరాయిడిజంలో 3 రకాలు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని. ప్రైమరీ అంటే పారాథైరాయిడ్ గ్లాండ్లో ఏదో ఒక చిన్న ట్యూమర్ లాంటిది వచ్చి దానివల్ల కాల్షియం లెవెల్స్ పెరిగి సాధారణంగా మనం చూసే రొటీన్ ప్రాబ్లమ్స్. సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే వేరే ఏదైనా కారణాల వల్ల థైరాయిడ్ పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరగటం. కామన్గా ఇది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే విటమిన్ డి డెఫిషియన్సీ. అదర్ కాజెస్ అంటే కానీ రేర్ కాజెస్. టెర్షరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే జనరలీ కిడ్నీ డిసీజ్లో వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ కిడ్నీ డిసీజ్లో మీకు విటమిన్ డి బాడీలో మనం ఆహారంలో తీసుకున్న విటమిన్ డి ఈజ్ నాట్ యాక్టివ్, యాక్టివేట్ చేయాల్సి వస్తుంది విటమిన్ డిని. 125 హైడ్రాక్సిలేస్, 24 హైడ్రాక్సిలేస్ అని 2 25 హైడ్రాక్సిలేస్ అని ఉంటాయి. ఈ 2 హార్మోన్స్ దాన్ని యాక్టివేట్ చేసి క్యాల్సిట్రయోల్ అనే యాక్టివ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. 125 కోలికాల్సిఫెరాల్ని క్యాల్సిట్రయోల్ అంటారు. కిడ్నీ డిసీజ్లో ఈ ఒక స్టెప్ లివర్లో అవుతుంది, ఒక స్టెప్ కిడ్నీలో అవుతుంది. కిడ్నీ డిసీజ్లో కిడ్నీ లెవెల్ ఆఫ్ యాక్టివేషన్ అవ్వదు మనకి, సో విటమిన్ డి పనిచేయాల్సినంత పనిచేయదు. సో ఆబ్వియస్లీ కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు మీకు విటమిన్ డి లెవెల్స్ నార్మల్ ఉన్నా యాక్టివ్ విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండటం వలన కాల్షియం లెవెల్స్ తగ్గితే పారాథైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది మామూలు విటమిన్ డి డెఫిషియన్సీ కంటే కూడా చాలా సివియర్గా ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సాధారణంగా మనకి 20-30 ఉన్నవి 200-300 అట్లా అవుతుంటాయి. ఒక స్టేజ్ దాటాక కాల్షియం లెవెల్స్ మళ్ళీ నార్మల్కి రావడం మొదలెడతాయి. కానీ ఈ హార్మోన్ స్టిమ్యులేట్ చేసి చేసి పారాథైరాయిడ్ గ్లాండ్కి ఏంటి అంటే ఇంకా హార్మోన్ తయారు చేయడం అలవాటైపోతుంది. సో అవసరం లేకపోయినా కిడ్నీ డిసీజ్లో మనకి కాల్షియం లెవెల్స్ నార్మల్ వచ్చాక కూడా ఇంకా హార్మోన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ వచ్చే వరకు, కిడ్నీ చుట్టూ కాల్షియం లేయర్ ఒకటి వచ్చే వరకు
0: పారాథైరాయిడ్ అనే గ్రంథి హార్మోన్ని
1: ఎక్కువ ఇంకా అవసరం లేకపోయినా
0: మనమే దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. ఎందుకంటే
1: కాల్షియం లెవెల్, విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయి
0: కాబట్టి.
1: ఆ స్టిమ్యులేషన్ వల్ల విటమిన్ డి లెవెల్స్ నార్మల్కి వస్తాయి, విటమిన్ స్టిమ్యులేషన్ వల్ల కాల్షియం లెవెల్స్ నార్మల్కి వస్తాయి.
0: నార్మల్కి
1: వచ్చాక కూడా అది హార్మోన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఒక స్టేజ్ దాటాక ఇంకా అలా కాన్స్టెంట్గా అది ఇంకా ఆఫ్ అవ్వదు, ఆన్లోనే ఉంటుంది. లెవెల్స్ 700 800 అట్లా వస్తూనే ఉంటాయి పీటీహెచ్ లెవెల్స్. కాల్షియం లెవెల్ ఎక్కువ ఉన్నా సరే ప్రొడక్షన్ చేస్తూనే ఉంటుంది.

0: అది
1: దీన్ని టెర్షియరీ అంటారు అన్నమాట.
0: అంటే దాని కెపాసిటీకి మించి అంటే
1: స్టిమ్యులేషన్ అవుతుంది, సైజ్ కూడా పెరిగిపోతుంది గ్లాండ్ బాగా.
0: ఓహో,
1: ఎక్కువ సెల్స్ ఉత్పత్తి చేస్తుంటుంది, ఎక్కువ పెరిగిపోతుంది,
0: ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కాల్షియం ఉత్పత్తి కూడా ఎక్కువ.
1: కాల్షియం ఉత్పత్తి ఎక్కువే, మళ్ళీ స్టోన్ డిసీజ్, కిడ్నీ కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల ఎఫెక్ట్ అవటము, ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా. సాధారణంగా మనకి ఏంటంటే కాల్షియం పారాథైరాయిడ్ హార్మోన్ పెరిగినప్పుడు ఫాస్ఫరస్ లెవెల్స్ తగ్గుతాయి, కానీ కిడ్నీ డిసీజ్లో తగ్గవు. ఎందుకంటే యాజ్ సచ్ కిడ్నీ డిసీజ్ వలన ఫాస్ఫరస్ కూడా పెరుగుతుంది. ఒక పక్కన పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల కాల్షియం పెరుగుతుంది, కిడ్నీ డిసీజ్ వల్ల ఫాస్ఫరస్ పెరుగుతుంది, రెండూ కలిస్తే కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఎక్కువ అవుతాయి బాడీలో.
0: ఓకే, అంటే సాధారణంగా అయితే రెండు వేరు వేరు,
1: ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది, కానీ ఈ స్టేజ్లో ఏంటి అంటే రెండు ఎక్కువ అవుతాయి,
0: రెండు ఎక్కువ అవుతాయి కాబట్టి దానివల్ల స్టోన్స్ ఫామ్,
1: స్టోన్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ చాలా కామన్గా ఎక్కువగా ఫామ్ అవుతాయి.
0: సరే, ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ గ్రంథిని మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు అంటే కాల్షియం ఉత్పత్తి కోసము, అంటే డి విటమిన్ D3 తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లంగ్స్ లోను ఒక స్టేజ్, లంగ్స్ లో
1: ఒక స్టేజ్, లివర్ లో
0: ఒక స్టేజ్, లివర్ లో ఒక స్టేజ్, కిడ్నీలో అని, అంటే ఏంటి సార్ రెండుట్లో ఏం జరుగుతుంటుంది?
1: చూడండి, విటమిన్ డి అనేది బేసిక్గా చాలామంది

0: స్టోన్స్ చాలా కామన్గా ఎక్కువగా ఫామ్ అవుతాయి.
1: సార్, ఇప్పుడు ఈ పారాథైరాయిడ్ గ్రంథిని మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు, అంటే కాల్షియం ఉత్పత్తి కోసము, అంటే విటమిన్ D3 తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లంగ్స్ లోను ఒక స్టేజ్, లంగ్స్ లో
0: ఒక స్టేజ్, లివర్ లో
1: ఒక స్టేజ్, లివర్ లో ఒక స్టేజ్, కిడ్నీలో అని, అంటే ఏంటి సార్ రెండుట్లో ఏం జరుగుతుంటుంది?
0: చూడండి, విటమిన్ డి అనేది బేసిక్గా చాలా మంది అది ఇట్స్ నాట్ ఏ ట్రూ విటమిన్, ఇట్ ఈస్ అ హార్మోన్.
1: ఓకే,
0: విటమిన్ డి ఇస్ అన్ ఇన్యాక్టివ్ హార్మోన్.
1: ఓ,
0: బాడీలోకి వెళ్ళాక ఇట్ గెట్స్ యాక్టివేట్.
1: అంటే సాధారణంగా మనం విటమిన్ అంటుంటాం దాన్ని,
0: దాన్ని విటమిన్ అంటారు, కానీ అది చాలా ఏళ్ళగా వచ్చిన మిస్నామర్ యాక్చువల్లీ. పారాథైరాయిడ్ గ్రంథి చాలా ఫంక్షన్స్ ఇండైరెక్ట్గా విటమిన్ డి ద్వారానే జరుగుతాయి. సో మీకు ఏంటి అంటే, కానీ మనం ఫుడ్లో కానీ సన్లైట్ నుంచి మన స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే విటమిన్ డి కానీ కోలే క్యాల్సిఫెరాల్ అంటాం, ఇది రెండు స్టెప్స్లో యాక్టివేట్ అవ్వాలి. ఒక స్టెప్ లివర్లో యాక్టివేట్ అవుతుంది, ఒక హైడ్రాక్సీ గ్రూప్ యాడ్ అవుతుంది, ఇంకొక కిడ్నీలో ఇంకొక హైడ్రాక్సీ గ్రూప్ యాడ్ అవుతుంది. ఈ రెండు గ్రూప్స్ యాడ్ అయ్యాకే అది యాక్టివ్గా బాడీలో పనిచేయగలిగే స్థితికి రీచ్ అవుతుంది అనమాట.
1: విటమిన్ డి
0: రీచ్ అవుతుంది. ఈ స్టెప్స్లో ఏ స్టెప్ మిస్ అయినా లివర్ ఫెయిల్యూర్లో అయినా ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా ప్రాబ్లం వస్తుంది. ఈ రెండు స్టేజెస్ అయితే విటమిన్ డి సరిగ్గా పనిచేయదు. అంటే ఒక స్టెప్లో యాక్టివేట్ అయితే కొంత పని చేస్తుంది, కానీ 1/10 ఆఫ్ ద వర్క్ చేస్తుంది అనమాట. దాని ఎఫెక్టివ్నెస్ ఒక 90% పడిపోతుంది. సో ఎక్కువ విటమిన్ డి అయినా మనం బయట నుంచి ఇవ్వాలి, లేదా బాడీ అయినా దానికి ఏదో రకంగా కాంపెన్సేట్ చేయాలి.
1: అయితే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అనేది, అంటే లివర్లో కిడ్నీలో యాక్టివేట్ అయ్యే విధానం అనేది సాధారణంగా ప్రతి మనిషిలో జరిగి తీరుతుంది. ఇది కామన్ ప్రాసెస్. లో తేడా ఎప్పుడు వస్తుందంటారు? పారాథైరాయిడ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడా, లేకపోతే
0: లివర్ డిసీజ్ లో వచ్చినప్పుడు వస్తుందండి? అది ఫస్ట్ వచ్చేది లివర్ ఆర్ కిడ్నీ డిసీజ్ లో విటమిన్ డి సరిపోకపోతే కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది.
1: ఓకే, శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. హలో.
2: హలో మేడం.
1: నమస్కారం అండి, ఎక్కడ నుండి?
2: నమస్తే మేడం, వరంగల్ దగ్గర ఖమ్మం హైవేలో మామూలు ఉంటుంది మేడం, మామూలు విలేజ్ నుంచి.
1: సరే,
2: హలో, కిషన్ మాట్లాడుతున్నా మేడం.
1: మాట్లాడండి, డాక్టర్ శ్రీనాగేష్ గారు ఉన్నారు, మాట్లాడండి.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్తే అండి, చెప్పండి.
2: మేము రేడియో ఎఫ్ఎం రేడియో ఎప్పటికీ వింటాం సార్, అయితే మీ సలహాలు కూడా రోజు రెగ్యులర్ వింటాం సార్. అయితే ఈ థైరాయిడ్ గురించి చెప్తా అంటే, మీరు ఇంతకుముందుకు ఒక పేషెంట్ చెప్పింది సార్, ఒక వాళ్ళ మిస్సెస్ కు 45 లో పీరియడ్స్ ఆగితే కాల్షియం తగ్గిపోతుంది అని.
0: అవునండి,
2: సేమ్ ప్రాబ్లం మా మిస్సెస్ కూడా 45 లో పీరియడ్స్ ఆగిపోయినాయి సార్.
0: ఓకే,
2: 40 ఏజ్ వరకు అగ్రికల్చర్ వర్కులన్నీ బుడద పనులు అవి ఇవి యాక్టివ్ గా మంచిగా చేసింది సార్.
0: ఓకే అండి.
2: ఈ పీరియడ్స్ ఆగిపోయినాక తనే అలసిపోయి కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, ఏమో చేతులు ఏమో కాళ్ళు లాగుతానే అని అంటుంది సార్.
0: ఓకే అండి.
2: అయితే ఈ మధ్యలో కడుపు నొప్పి వస్తుందంటే హాస్పిటల్ పోతే అది గర్భస్ నుంచి తీసేయాలని అన్నారు సార్. మన వరంగల్ సీకేఎం హాస్పిటల్లో తీయించినాం సార్.
0: ఓకే అండి.
2: అప్పుడు తీయించే ముందు అన్ని టెస్టులు చేసినప్పుడు థైరాయిడ్ ఉంది, అది కొద్ది తగ్గినాక నార్మల్కి వచ్చినాక చేద్దామని ఒక 3 నెలలు మెడిసిన్ వాడించాం సార్. వాడినాం, నార్మల్కి వచ్చినాక సర్జరీ చేసాం సార్.
0: ఓకే అండి.
2: హలో,
1: చెప్పండి, వింటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటండి?
2: అదే సార్, ఇప్పుడు ఇందాక మేము ఒక పేషెంట్ చెప్పింది కాబట్టి ఆ డౌట్ తోటి కాల్ చేశాను.
1: అదే అంటే నొప్పులు అంటున్నారు కదా మీ మిస్సెస్, దాని గురించి
2: అడుగుతున్నారు. కాళ్ళు బాగా కాళ్ళు గుంజుతానే అంటది, బాగా వీక్ ఉంటది.
0: దీనివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అయి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే, మీరు పారాథైరాయిడ్ గురించి ఆలోచించే ముందు విటమిన్ డి నార్మల్ ఉందో లేదో చూసుకోవాలి. ఇండియాలో దాదాపు 90% మందికి విటమిన్ డి తక్కువే ఉంటుంది. సో విటమిన్ డి మీరు వారం ఈ రోజుల్లో ఎవరికి మేము ఇంజెక్షన్స్ రికమెండ్ చేయట్లేదు. ఒకప్పుడు విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు, దీన్ని స్టాస్ థెరపీ అంటారు. ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన ప్రాబ్లం ఏంటంటే, సడన్గా ఒక్కసారి కాల్షియం లెవెల్స్ పెరిగి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గత 15-20 ఏళ్ళుగా విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇవ్వడం దాదాపు ఆపేశాం. ఈ రోజుల్లో ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇస్తాం, 8 నుంచి 10 వారాలు వీక్లీ వన్స్ ఇస్తాం అనమాట. 6 లక్షల యూనిట్లు వచ్చేవరకంటే వారానికి 60,000 యూనిట్స్ ఇస్తాం. ఇచ్చాక మోస్ట్లీ 90% ఆఫ్ ద పేషెంట్స్కి విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి విటమిన్ డి మొదలెడితే 2-3 వారాల్లో నయం అవటం మొదలెడుతుంది. ఒక 8-9 వారాలకి దాదాపు బోన్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత ఈ పెరిగి నార్మల్ అయిన విటమిన్ డి లెవెల్స్ నార్మల్ ఉండటానికి నెలకొకసారి మీరు మెయింటెనెన్స్ డోస్, అంటే ఒక ట్యాబ్లెట్ 60,000 యూనిట్ల ట్యాబ్లెట్ నెలకొకసారి తీసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో 6 నెలలకొకసారి 7 నెలలకొకసారి విటమిన్ డి లెవెల్స్ చూసుకోవాలి. ఈ విటమిన్ డి లెవెల్స్ నార్మల్ అయ్యాక కూడా పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉంటేనే మీరు పారాథైరాయిడ్ హార్మోన్ గురించి ఆలోచించాలి. ఇది అంత కామన్గా సాధారణంగా కనపడే కండిషన్ కాదు. థైరాయిడ్ లాగా మీకు

0: భారతదేశ జనాభాలో 10% మందికి ఉండే కండిషన్ కాదు ఇది. ఇది కొంచెం అరుదుగానే వస్తుంది. రెండు, దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. సాధారణంగా ఎండోక్రినాలజిస్ట్ తప్ప మామూలు ఫిజిషియన్ లెవెల్లో కూడా దీన్ని గుర్తుపట్టడం కష్టము. దీని గురించి కంగారు పడి సర్జరీస్ ఆపరేషన్స్ లాంటివి చేయకూడదు. కన్ఫర్మ్ చేసుకుని నిర్దిష్టంగా దీనికి వేరే టెస్టులు కూడా ఉంటాయి. అంటే మనం పారాథైరాయిడ్ లెవెల్ హార్మోన్ హై ఉంది అన్నాక ఎక్కడ నుంచి వచ్చింది ప్రాబ్లం అని చూడటానికి న్యూక్లియర్ సింటిగ్రఫీ అని ఉంటుంది, సిస్టమిక్ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కాన్ చేసి ఒక్కొక్కసారి దాంట్లో దొరక్కకపోతే 11C మీథియోనిన్, 4D CT ఇలాంటివన్నీ చేసి డెఫినెట్గా మనకి గ్లాండ్లో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేసే ప్రాబ్లం ఉంది అన్నప్పుడే మనం సర్జరీ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మామూలుగా ఈ గ్లాండ్ గురించి అంత సులువుగా ఈ గ్లాండ్తో ప్రాబ్లమ్స్ రావు. దీనికి ఫుల్ ట్రీట్మెంట్ చెకప్ చేసి కానీ పారాథైరాయిడ్ గ్రంథి సంబంధించిన సమస్యను మనం కన్ఫర్మ్ చేయలేము. మెయిన్గా ఈ అవేర్నెస్ వీక్ పెట్టింది దీని గురించి, ఎందుకు అంటే పేషెంట్స్కి పారాథైరాయిడ్ సమస్యలు వచ్చినప్పుడు నిర్దిష్టమైన ట్రీట్మెంట్ రావట్లేదు. ఏదైతే ప్రాబ్లం లేనప్పుడైనా ప్రాబ్లం ఉంది అనుకుని ఆపరేషన్స్కైనా ప్రొసీడ్ అవుతున్నారు, లేకపోతే చాలా ఏళ్ళు ఈ ప్రాబ్లమ్ని గుర్తుపట్టట్లేదు. ఎందుకంటే దీని గురించి అవేర్నెస్ లేదు, ఈ గ్రంథి ఉంది అని చాలామందికి తెలియదు. చాలామంది పారాథైరాయిడ్కి థైరాయిడ్ మధ్యన కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకోసమే అవేర్నెస్ మంత్ స్టార్ట్ చేశారనమాట.
1: కాబట్టి మరి ఈ మిస్సెస్ ఉన్నటువంటి దాన్ని బట్టి అంటే
0: విటమిన్ డి, నా ప్రకారం అయితే ఇట్ ఇస్ విటమిన్ డి డెఫిషియన్సీ,
1: దాని ప్రకారం డాక్టర్ సలహా మేరకు వాడితే మంచిది.
0: మంచిది,
1: ఓకే సార్. హలో,
2: హలో,
1: నమస్కారం అండి.
2: నమస్కారం మేడం.
1: ఎక్కడ నుండి అండి?
2: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి ఫరీద్.
1: మాట్లాడండి డాక్టర్ గారు. ఉన్నారు
0: చెప్పండి.
1: శ్రీనగేష్ గారు.
2: నమస్కారం డాక్టర్.
0: నమస్తే, చెప్పండి.
2: సార్, ఇప్పుడు మీ షాల తయారయ్యాడు కదా, ఇప్పుడు మామూలుగా షుగర్ కానీ బీపీ కానీ వచ్చిన వాళ్ళకు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడవలసి ఉంటుందంటారు, దీనికి కూడా ఖచ్చితంగా వేసుకోవాలా సార్?
0: మీకు పారాథైరాయిడ్ సమస్య వస్తే ఫస్ట్ చూస్తారండి సమస్య ఎందువల్ల వచ్చింది అని చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం పారాథైరాయిడ్ సమస్య ఎడినోమా అని ఉంటుంది, పారాథైరాయిడ్ గ్రంథిలో చిన్న ట్యూమర్ లాంటి దానివల్ల ఉంటుంది. యూజువల్లీ ఎడినోమా ఉందా లేదా అది ఎక్కడుంది తెలిస్తే దానికి ఆపరేషన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం అది తగ్గిపోతుంది. అది దానికి లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండదు. అరుదుగా కొంతమందికి ఏంటి అంటే హైపర్ప్లేసియా అని ఉంటుంది, అంటే అన్ని గ్రంథులు ఎఫెక్ట్ అవుతాయి. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే పారాథైరాయిడ్ గ్రంథులు ఇక్కడ మనకి గొంతులోనే కాకుండా కొంతమందికి యాక్సెసరీ గ్లాండ్స్ అని ఉంటాయి, అంటే కొంచెము ఛాతీలో కానీ ఇక్కడ కానీ ఉండొచ్చు అనమాట. ఒక్కోసారి అది లోకలైజ్ అవ్వవు, ఎముక వెనకాల ఉంటే మీకు ఎన్ని స్కానింగ్స్ చేసినా కనపడవు. ఆర్ పేషెంట్ చాలా సిక్గా ఉన్నాడు అనుకున్నారు, కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్ ఉన్నాడు అనుకున్నారు, అట్లాంటి వాళ్ళలో మనం ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. సివియర్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో, అట్లాంటి వాళ్ళలో కాల్షియం లెవెల్స్ తగ్గించడానికి సినాకాల్సెట్ అనే ట్యాబ్లెట్ వాడతాం అనమాట. యూజువలీ 50-55 ఏళ్ళ లోపల వాళ్ళకి సాధారణంగా సర్జరీకే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే లాంగ్ టర్మ్ పారాథైరాయిడ్ హార్మోన్ని ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయడం కష్టం, కష్టమవుతుంది. యూజువలీ సర్జరీకే ప్రిఫర్ చేస్తారు. సర్జరీ కుదరదు చేయలేము అన్న సిచ్యువేషన్లోనే సినాకాల్సెట్ వాడతారు.
1: అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు లిజనర్స్ కాల్ అందిన వాళ్ళు ఉంటారు, అందని వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళందరికీ కూడా థైరాయిడ్కి పారాథైరాయిడ్కి తేడా, అంటే థైరాయిడ్ సమస్యలే పారాథైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన ఉంది సార్. కానీ ప్రస్తుతానికి మీరు ఇచ్చినటువంటి మరి దాని యొక్క వివరణను బట్టి చాలామంది కొంతవరకు అవగాహన వచ్చిందని అనుకోవచ్చు. హలో,
3: హలో మేడం, నమస్కారం.
1: నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారితో.
3: డాక్టర్ గారు నమస్కారం.
0: అంటే
3: సార్ ఇప్పుడు నాకు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదండి, అప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమన్నా వచ్చే అవకాశం ఫార్మల్ థైరాయిడ్?
0: పారాథైరాయిడ్ మీకు గ్యాస్ సమస్య వచ్చింది అంటే ఫస్ట్ మాత్రం మీరు పారాథైరాయిడ్ గురించి ఆలోచించుకోకూడదు. మీకు గ్యాస్కి 100 కారణాలు ఉన్నాయి అంటే పారాథైరాయిడ్ వల్ల కూడా రావచ్చు, కానీ గ్యాస్కి 100 కారణాలు ఉన్నాయంటే 99వ స్థానంలో ఉంటుంది. మీరు మిగతా కారణాల గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు ఏంటంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేసి, అంత సులువుగా రాదు. నేను మీకు ముందు చెప్పినట్టు ఫస్ట్ వచ్చే మీ కిడ్నీ స్టోన్స్, బోన్ ఫ్రాక్చర్స్.
1: సార్, కాబట్టి ఈ పారాథైరాయిడ్ అవేర్నెస్ మంత్గా జూలైని జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పినట్లుగా జూలై 22న ప్రత్యేకంగా పారాథైరాయిడ్ డేగా కూడా జరుపుకుంటూ ఉన్నాం, ఎందుకంటే కేవలం అవగాహన కల్పించడానికి. మరి స్టార్టింగ్లోనే డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ శ్రీనగేష్ గారు, వారు ఏంటంటే ఈ పారాథైరాయిడ్ సమస్యల్ని గుర్తించడానికి ఆలస్యం అవుతుంది, కాబట్టి దీని మీద అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాలే మనకు తెలియజేస్తున్నారు. అయితే ఇది సార్ ఫైనల్గా మనము శ్రోతలకు చెప్పాల్సిన దానిలో పారాథైరాయిడ్ విషయంలో అంటే

0: ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఈ పారాథైరాయిడ్ని ఐడెంటిఫై చేయడం కొద్ది కష్టమని మీరు ఇందాక నుండి చెప్తున్నారు, ఒక డాక్టర్ తప్ప మరి సాధారణంగా ఎవరు ఐడెంటిఫై చేయలేరు. కానీ దీని యొక్క ఫంక్షన్స్ నార్మల్గా ఉన్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ ఏదన్నా తేడా వస్తే ఎలా డిఫరెన్సెస్ ఉంటాయి?
1: చూడండి, ఫంక్షన్స్ నార్మల్ ఉన్నప్పుడు లైఫ్లో ప్రాబ్లం ఉండదు. మీకు పారాథైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేసినా ఎక్కువ పనిచేసినా ప్రాబ్లం ఉంటుంది. తక్కువ పనిచేసిందని హైపో పారాథైరాయిడిజం అంటారు. ఆ సిచ్యువేషన్లో మీకు మాటిమాటికి కాల్షియం లెవెల్స్ తగ్గిపోతుంటాయి. కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినప్పుడు చెయ్యి వంకర పోవటము, మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్. కాల్షియం మీకు తక్కువైన బాడీ పెయిన్స్ వస్తాయి, ఎక్కువైన బాడీ పెయిన్స్ వస్తాయి.
0: ఓకే,
1: చెయ్యి వంకర పోవటం, దాన్ని చోస్టెక్స్ సైన్, ట్రోసోస్ సైన్ అంటారు అనమాట. అంటే చెయ్యి ఒక రకంగా వంకర తిరిగిపోవటము, నరాలు లాగడము, వెరీ సివియర్ లెవెల్స్కి వెళ్తే ఫిట్స్ రావడం, సీజర్స్ రావడం కూడా అవుతుంది. హైపో కాల్షియం లెవెల్స్ తక్కువ అయితే. హైపర్ పారాథైరాయిడిజంలో నేను చెప్పినట్టు ఈ ఫ్రాక్చర్స్ కానీ, సివియర్ స్టమక్ పెయిన్, అంటే మామూలు స్టమక్ పెయిన్ కాదు, సివియర్ స్టమక్ పెయిన్, తర్వాత మనకి కిడ్నీ స్టోన్స్, తర్వాత సివియర్ మజిల్ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. కానీ బేసిక్గా పారాథైరాయిడ్ రొటీన్గా మేము రొటీన్ సిచ్యువేషన్స్లో మేము టెస్ట్ అడ్వైస్ చేయం. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి పేషెంట్ అన్ఫార్చునేట్లీ ఫుల్ బాడీ చెకప్ రిపోర్ట్స్తో పాటు వచ్చేస్తున్నారు, వాటిలో పీటీహెచ్ లెవెల్స్ కూడా చేసేస్తున్నారు, వైటమిన్ డి కూడా చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాథైరాయిడ్ టెస్ట్ అనేది చేయడం చాలా కష్టం ల్యాబ్లో, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డూ. దానికి స్పెసిఫిక్ కోల్డ్ చైన్ అది ఉంటుంది, వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు హోల్ బాడీ చెకప్ రిపోర్ట్స్ కంటే మామూలు రిపోర్ట్స్తో మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఇవాల్యుయేట్ చేసుకోవడం బెటర్.
0: ఓకే, అంటే సాధారణంగా మనం ఈ డి, విటమిన్ డి గురించినటువంటిది ఎప్పుడెప్పుడు టెస్ట్ చేసుకోవాలి సార్? అంటే
1: విటమిన్ డి సాధారణంగా 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఈ ఒకప్పుడు మనకి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఒక ప్రాబ్లం ఉండేది, ఈ రోజుల్లో అవేర్నెస్ ఎక్కువైపోయి వైటమిన్ డి ఎక్సెస్ ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఒక పేషెంట్, ఒక సపోజ్ ఒక పేషెంట్ 4 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గైనకాలజిస్ట్ ప్రతి వాళ్ళు వైటమిన్ డి రాస్తున్నారు. పేషెంట్ 4 ఒక్కొక్కటి కాకుండా 4 ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్లోనూ వాడుతున్నాడు. చాలాసార్లు ఎండోక్రైనాలజిస్ట్ పని ఏంటంటే వీళ్ళ ప్రిస్క్రిప్షన్స్ అని చదివి వైటమిన్ డి కట్ చేయడమే మాకు పని అవుతుంది. వీఆర్ సీయింగ్ హైపర్ విటమినసిస్ విపరీతంగా చూస్తున్నాం, అది కూడా డేంజరస్.
0: అవేర్నెస్ ఉన్నా దాన్ని
1: ఓవర్ అవేర్నెస్ కూడా కష్టం,
0: ఓవర్ అవేర్నెస్ కూడా కష్టమే. అయితే ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ సజెషన్స్ చాలా అవసరం.
1: వైటమిన్ డి లెవెల్స్ రొటీన్ గా మేము రికమెండ్ చేయము, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్
0: టెస్ట్. ఓకే, కాబట్టి 6 నెలలకు ఒకసారి, ఒకవేళ కనుక ఎవరికైనా అనుమానం ఉన్నా చేసిన 6 నెలకు
1: ఒకసారి
0: టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి అవేర్నెస్ ఇచ్చారు పారాథైరాయిడ్ మీద, అంటే ఇది ఉంది అనేటువంటిది ఒకటి ఇప్పటికైతే ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి అనుకుంటున్నాం. దీని గురించి మనం తర్వాత ఇంకెక్కువగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన, సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:03. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
5: లగ్తా హే ఓర్ ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్. లేకిన్ హమ్ భీ తో అప్నే వాదే పే హమే ఉతర్నా హోతా హై, సహీ ఖరా బన్నా పడతా హై.
6: ఔర్ హమారి శ్రోతా భాయ్ బహన్ భీ ఇతనీ బడే హీ శిద్దత్ కే సాథ్ మే ఇతనే సుందర్ సుందర్ కమెంట్స్ లిఖతే హై, తో ఇతనా ఆనంద్ హోతా హై నా, ఐసా లగ్తా హై కి సభీ హమారే ఇర్ద్ గిర్ద్ బైఠే హుయే హై ఔర్ హమ్సే బతియా రహే హై ఇన్ మెసేజెస్ కే మాధ్యమ్ సే.
5: బిల్కుల్ సహీ కహా. ఔర్ దేఖో నా ఇస్ హమారా, तभी तो हमारा फ़र्ज बनता है कि हम खूब सारी जानकारियाँ लेकर आए, मनोरंजक गीत लाएं और कुछ खट्टी मीठी बातें भी हों,
6: है ना. और जैसे बारिश का मौसम है, झमाझम बारिश पूरे भारतवर्ष में हो रही है, और जहाँ नहीं हो रही है तो बस हम ईश्वर से प्रार्थना करेंगे कि जल्दी से वहाँ भी बारिश हो जाए, बस बारिश संतुलन में हो
5: जी.
6: उसके लिए जो है सड़क यातायात और बारिश, यानी ये देखिए ना इन दिनों कितनी सारी दुर्घटनाएं हो रही है सड़क यातायात की, कि कितने सारे एक्सीडेंट हो रहे हैं बारिश के मौसम में, तो किस तरह से हमें ध्यान रखना है इस विषय पर उपयोगी टिप्स ये हमारे श्रोता भाई बहन इनने बहुत सारे लिखकर भेजे हैं, हम भी बताएंगे.
5: बिल्कुल हाँ. और फिर क्या होता है जब स्कूल में छुट्टियाँ हो जाती बहुत बारिश की वजह से. पिछले कुछ दिनों में हमने मुंबई में

0: अच्छा
1: अरे हाँ, वो चोर की शक्ल है गोरी।
0: तो क्या हुआ?

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, సునీత పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు విన్న ఈ పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్తిని పూర్ణిమ పాడిన పాట. చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి. శ్రోతలు 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట నువ్వే నువ్వే. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట గజిని. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట.

తర్వాత పాట. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట. సాయి శ్రీహర్ష గీత రచన, సంగీతం చక్రి.

మన్మధుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట రోజా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్య పాడిన పాట, రాజశ్రీ గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

నిన్నే పెళ్లాడతా ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం సందీప్ చౌతా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: శ్రోతలు 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట జీన్స్. ఈ చిత్రం కోసం శ్రీనివాస్ పాడిన పాట ఏఎం రత్నం గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత పాట నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం కోసం చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్

0: ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట బాలు. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట బాలు. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

శతమానం భవతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రామచోకే శాస్త్రి గీత రచన, సంగీతం మిక్కీ జెమేయర్.

మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. షాబాద్ మండలం సీతారాంపురంలో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 110,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వస్తున్నారని, యువతకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారిశ్రామిక వృద్ధి కోసం స్థానిక ప్రజలు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి అభినందించారు.
1: సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ కడిగి తేగలిగినము. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ టీజీఐసి అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా.
0: హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గవర్నర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
2: हम सबसे पहले अपने घर को नशा मुक्त करेंगे. वारंगल और हनुमकुंडा डिस्ट्रिक्ट, इन दोनों को जो संदेश गया है, मुझे लगता है कि उसमें सबसे महत्वपूर्ण रोल अगर कोई करेगा तो आप सब लोग.
0: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులను పరిశీలించారు. 1000 కోట్ల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1800 మంది ఓపీ రోగులకు సేవలు అందుతున్నాయని, టెలిమెడిసిన్, పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని అన్నారు.
3: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ డివి దగ్గరే లగ్భగ్ 64 కరోడ్స్ కి గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహా శాంక్షన్ హువే హై ఔర్ 129 ప్రాజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్స్. దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజ్డ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
0: తాడిచెర్ల బొగ్గుగనిని సింగరేణి కాలరీ సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మొదటిసారిగా హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. తాడిచెర్ల బొగ్గుగనిని సింగరేణికి కేటాయించడం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంస్థ ఆర్థికంగా పుంజుకుంటుందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన మెగా రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాగునీరు, ధాన్యం కొనుగోలు, యంత్రీకరణ కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తనను హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా నియమించినందుకు కార్మిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు నిర్వహణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్మికులకు రావలసిన పెండింగ్ బకాయిలను కార్మిక సంఘాల ఎన్నికల లోపే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలినినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో సహా అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలినినో

0: ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను శాస్త్రీయంగా నిర్వహిస్తూ సాగుకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి, నూతన వీబీ జీరామ్జీ చట్టంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, మా పంచాయతీల శాఖలో ఉన్నటువంటి ఇతర 5 విభాగాల అధికారులతోటి సమన్వయం చేయడం కోసం గ్రామ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడానికి మరి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
0: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలుగు అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ 2 జోన్ల పరిధిలో అభివృద్ధి పనుల కోసం పురపాలక శాఖ 7,345 కోట్ల రూపాయలకు పైగా నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ బడ్జెట్లో భూసేకరణ వ్యయాన్ని మినహాయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు మొదటి విడత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఉస్మాన్ సాగర్ నార్సింగి ఎస్టీపీ పరిసరాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములను సందర్శించారు. వరద నివారణ చర్యలు, మురుగునీటి శుద్ధి ప్రక్రియల అనుసంధానము, భూ అభివృద్ధి, మౌలిక వసతుల ప్రణాళికలపై ప్రధానంగా సమీక్షించారు. మూసా, ఈసా నదుల మధ్య ప్రాంతం నుంచి గాంధీ సరోవర్ సంగమం వరకు మెరుగైన అనుసంధానము, స్థిరమైన పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించారు ని అధికారులకు సూచించారు. పారిశ్రామిక కార్మికులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు గడ్డం వివేక వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీని జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి ప్రారంభించారు. బుర్దీపాడ్ నారాయణకేళ్లలో 47 కోట్ల రూపాయలతో నిర్మించి ఏటీసీ భవనాలకు భూమి పూజ చేశారు. రైతులకు భరోసా కల్పిస్తూ పోడు వ్యవసాయ భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వివిధ మండలాల రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సోమశిరిలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్తో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఒక్కో గ్రామానికి చెందిన రైతుల సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు క్షేత్రస్థాయి ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశానికి 1969 నాటి ఉద్యమకారులు, వివిధ ప్రజాసంఘాలు, కుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యమకారులకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల నివాస స్థలం, ఉచిత వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు, నెలవారీ పెన్షన్ అందించాలని ప్రతినిధులు ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలినీనో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారి వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనపై ఆకాశవాణి నివేదిక సమర్పణ శ్రీ మోటె చిరంజీవి. 6:40 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర.

ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. 7:48 వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు.

ఇక రేపు 10/7/2026 శుక్రవారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు, కారణాలు మరియు నివారణ, ఈ అంశంపై ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బింగి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం ఢిల్లీ. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 చిత్రసీమ. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. ఇక 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
5: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
4: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
5: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
4: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
5: అయితే వేరే మార్గం

0: మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి
4: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారి వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల పర్యటనపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ శ్రీ మోతీర్ చిరంజీవి.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా వారు ముందుగా ఎన్ఐటి చేరుకున్నారు. అక్కడ వారిని హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పేయి గారు, వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సత్యశారద గారు, ఎన్పీడీసీఎల్ సిఎండి శ్రీ వరుణ్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందచేసి ఘనంగా స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కు ఉదయం 11 గంటలకు చేరుకున్నటువంటి గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా

0: తెలంగాణ ఎక్సైజ్, యాంటీ నార్కోటిక్స్, పోలీస్, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు చేపట్టినటువంటి ర్యాలీని గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గవర్నర్ గారు దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి నషాముక్త్ భారత్ అభియాన్ సామాజిక చైతన్య ఉద్యమంగా మారాలని అన్నారు. మత్తురహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి వ్యక్తి బాధ్యత అని స్పష్టం చేశారు. మా ఇంట్లో మత్తు పదార్థాలకు చోటు లేదు అనే సంకల్పాన్ని ప్రతి కుటుంబం చేసుకుంటే సమాజం మొత్తం మత్తురహితంగా మారుతుందని గవర్నర్ గారు పేర్కొన్నారు. మార్పు ఎప్పుడూ మన నుంచే ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరూ ముందుగా తాము మత్తు పదార్థాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజాన్ని కూడా ఆ దిశగా నడిపించాలని సూచించారు. దేశ భవిష్యత్తు అయినటువంటి యువత అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా మత్తు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని అన్నారు. ఆటలు ఆడించండి, మత్తును పారదోలండి అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
1: అత్యంత ప్రసన్నతా ఇస్ బాత్ కీ హై కి వారంగల్ మే ఆనే కే సాథ్ హి సాథ్ సబ్సే పెహలా కార్యక్రమ్ నషా ముక్త్ ర్యాలీ కో ఫ్లాగ్ ఆఫ్ కర్కే ఇస్ జిల్లే సే నషే కో హటానే కే లియే హమ్ సబ్ లోగ్ ఏక్ హై. పులిస్ ప్రశాసన హమేషా ఇస్కే లియే కామ్ కర్తా రహతా హై, జిల్లా ప్రశాసన ఇస్కో దేఖతా రహతా హై, లేకిన్ ఉస్సే అధిక్ జిమ్మేదారీ అబ్ సమాజ్ కే లోగో కో ఉఠానీ పడేగీ. ఉన్కో యే తయ్ కర్నా పడేగా కి మేరా ఘర్ నషా ముక్త్ హో. జిస్ దిన్ యే సోచోగే కి మేరా ఘర్ నషా ముక్త్ హో, ఉస్ దిన్ పూరా జిల్లా నషా ముక్త్ హో జాయేగా, పూరా డిస్ట్రిక్ట్ జో హై నషా ముక్త్ హో జాయేగా. శౌక్ సే లోగ్ లేతే హై, లేకిన్ వహీ శౌక్ కిసీ దిన్ ఉన్కే జీవన్ కా అంత్ భీ కర్ దేతా హై. ఐసా శౌక్ పాలనే సే క్యా మత్లబ్, జిస్సే హమారా జీవన్ హీ చలా జాయే. ఇస్ నాతే హమ్కో శౌక్ ఐసా పాలనా చాహియే కి సమాజ్ కే దబే కుచలే దబే హువే లోగో కో కైసే హమ్ ఊపర్ ఉఠాయే. శౌక్ ఐసా హోనా చాహియే కి హమ్కో యే దిఖే కి నహీ ఇస్కీ మదద్ కర్నీ చాహియే తో మదద్ కరే, లేకిన్ అగర్ నషా కర్ లోగే తో జబ్ అప్నా శరీర్ నహీ సంభాల్ పాఓగే తో కిసీ దూసరే కి మదద్ కర్నే కే లియే కైసే బడోగే. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इस बात का नारा दिया कि हम सब लोगों को मिल करके नशा मुक्त भारत बनाना है. यहाँ आने के साथ मैंने चीफ मिनिस्टर ए रेवंत रेड्डी से इस बात को आग्रह किया कि हम लोगों को भी मिल करके नशा मुक्त तेलंगाना बनाना चाहिए. मुझे प्रसन्नता है कि पिछले महीने एक बहुत बड़ा संदेश 19 तारीख को दिया गया, जिसमें लगभग 15,000 से अधिक विद्यार्थियों को, स्टूडेंट्स को, गर्ल्स एंड बॉयज दोनों मिलकर के आए थे, जहां उनको एजुकेशनल किट दिया गया. वही पूरा का पूरा मंत्रिमंडल सहित एमबी स्टेडियम में उन बच्चों को ओथ दिलाया गया कि हम नशा नहीं करेंगे और नशे के विरुद्ध अभियान चलाने का काम करेंगे. तेलंगाना अब जग गया है अपने आप को नशा मुक्त बनाने के लिए. हर व्यक्ति का यह जिम्मेदारी है, हर व्यक्ति का एक दायित्व है, हर व्यक्ति इसके लिए रिस्पॉन्सिबल है कि वह आगे बढ़े, ओथ ले और कहे कि हमारे घर में नशा नहीं होगा. हर व्यक्ति जब यह सोच लेगा कि हमारे घर में नशा नहीं होगा, तो फिर पूरा तेलंगाना नशा मुक्त हो जाएगा. इस नाते इस बात को लेकर के हम अपने ऑनरेबल मिनिस्टर के आभारी है कि इन्होंने अभी आगे और रास्ते में हमसे इन्होंने चर्चा किया कि अभी इसके बाद का करीमनगर डिस्ट्रिक्ट हम लेंगे. पूर्वन डिस्ट्रिक्ट लेते हुए हर जगह ये काम करेंगे. हिमाचल प्रदेश में एज ए गवर्नर, छोटा प्रदेश है, पहाड़ी प्रदेश है, लेकिन उसके बावजूद भी 5,000 से अधिक यूथ बॉयज एंड गर्ल्स ने प्रोसेशन निकाल करके हाथ में प्ले कार्ड लेकर के कहा कि हम अपने यहाँ नशे को नहीं आने देंगे. उन्होंने नारा दिया, खेल खिलाओ, नशा भगाओ, हिमाचल बचाओ. ये लेकर के चले हैं. आज मुझे यह प्रसन्नता है कि हम लोग यहाँ पर आए हैं, इसको कर रहे हैं, अन्य कार्यक्रम भी है, लेकिन पहला कार्यक्रम यही है कि हमको इस जिले वारंगल से और अन्य जिलों से भी नशे को खत्म करना है, जिले को नशा मुक्त करना है. मैं सबका आभारी होऊंगा कि सब लोग इस बात को लेकर के चले कि नहीं, मुझे अपने अपने स्थान को नशा मुक्त करना है.

0: డ్రగ్స్ నిర్మూలన ఆవశ్యకతను తెలిపే పోస్టర్లను గవర్నర్ గారు ఆవిష్కరించారు. విద్యార్థులు, యువతతో పాటు డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞను చేయించడం జరిగింది.
1: Maximum number of youth join the Drug Free India campaign. Accepting this challenge of the country, today we unite under the Nasha Mukt Bharat Abhiyan and take a push that the not only the community, family, friends, but also ourselves will be drug free, because change should start with ourselves.
0: కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే మోడీ గారు ఇచ్చిన పిలుపును ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో నషాముక్తి అనే ఈ జిల్లా వరంగల్ జిల్లాగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో గవర్నర్ అన్నారా ఆదరణీయ గవర్నర్ జీ ఆకి అన్నారకు డైరెక్షన్ దిగా పూరా జిల్లాకి తరఫే జూబీ అన్నారా పూరా తెలంగాణ తరఫే థ్యాంక్ యూ బోల్ సార్ దానికి ఆపా మెసేజ్ ఐసే జానా కభీ నషాముక్తి కే లియే హమారా యూత్ హై ఉస్మే నషా ముక్తి కర్మా బల్ కే హమారా ఇరాదా హై సబ్ ఆప్ ఆగే జానా బల్ కే హమారా ఇంకా రిక్వెస్ట్ హై సబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్ వరంగల్ జిల్లా కా ఆకే అబ్ ఇత్నా అచ్చా మెసేజ్ దియే బహుత్ ఖుషీ కా బాత్ హై హమారా కలెక్టర్స్ హమారా పోలీస్ డిపార్ట్మెంట్ హమారా పూరా ఏరియాస్ పూరా ఇంకా లోగో కే హమారా బక్షే భీ ఇంకా లియే సబ్ అబ్ ఫ్లాగ్ అప్ కరే కే ఆగే జానే కే లియే హమ్ డైరెక్షన్ దేనా పడే హమారా రిక్వెస్ట్ హై థ్యాంక్ యూ వెరీ మచ్
0: ఈ కార్యక్రమంలో గవర్నర్ గారితో పాటు రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ గారు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు గారు, గవర్నర్ గారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దానకిషోర్ గారు, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత గారు, హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పేయి గారు, డాక్టర్ సత్యశారద గారు, అదనపు కలెక్టర్లు రవి గారు, సంధ్యారాణి గారు, వైవి గణేష్ గారు, డీసీపీ దారా కవిత గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం హన్మకొండ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఐడిఓసీకి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారికి హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు చాహత్ బాజ్పేయి గారు జ్ఞాపికను అందజేశారు. హన్మకొండ వరంగల్ జిల్లాల అధికారులతో రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు సమీక్ష నిర్వహించారు. వారు ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను కూడా సందర్శించి ఉత్పత్తులను కొనుగోలు చేసినటువంటి గవర్నర్ గారు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రశంసలు అందించారు. మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లలో ప్రదర్శించినటువంటి వివిధ ఉత్పత్తులను గవర్నర్ గారు ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలన్నారు. యువతలో నిరంతర అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఇంటిని, ప్రతి గ్రామాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో మీడియా ఒక శక్తివంతమైనటువంటి వేదికగా నిలవాలని గవర్నర్ గారు ఆకాంక్షించారు. ప్రభుత్వం, ప్రజలు, మీడియా సమిష్టిగా కృషి చేసినప్పుడే డ్రగ్స్ రహిత భారత్, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని గవర్నర్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
3: నషాముక్త్ భారత్ అభియాన్ కి శురువాత్ ఇన్ దోనో జిల్లో సే కియా హై.

ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారి వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల పర్యటనపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీమూర్తి చిరంజీవి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో టి యాదగిరి మరియు బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ పీజీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, పర్సనల్ ఆఫీసర్ 60, ఐటీ ఆఫీసర్ 301, లా ఆఫీసర్ 105, రాజభాషా అధికారి 89, మొత్తం 765 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి బీఈ, బీటెక్ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,700

0: 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుండి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కోలో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమన డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కోలో డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏపీ ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2026. ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ జెన్కోలలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ .apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగ సమాచారం విన్నారు.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు

0: సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై, లేకిన్ హమ్ జల్ద్ సే జల్ద్ దునియా కీ టాప్ 3 ఇకానమీ బన్నా చాహతే.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయ్ ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా, లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరు దేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్ లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్, పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా

0: ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
1: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ దగ్గరే లగ్భగ్ 64 కరోడ్స్ కి గ్రాంట్స్ రిసర్చ్ కి లియే యహా శాంక్షన్ హువే హై ఔర్ 129 ప్రాజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజెడ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
0: గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా.

0: అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800 1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ మోహన్.
4: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగ శాస్త్రవేత్త కె మానస గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి మానస్ గారు.
5: నమస్కారం సార్.
4: ఈ జీవన ఎరువుల గురించి మా రైతు సోదరులకు వివరిస్తారా?
5: తప్పకుండా వివరిస్తాను. భూమిలో రెండు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని ఉపయోగకరమైనవి, మరికొన్ని హాని కలిగించేవి. ఈ ఉపయోగకరమైనవి అనగా మేలు చేసే సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే, మొక్క యొక్క వేర్ల నుంచి స్రవించే కర్బనంను ఉపయోగించుకొని మనకి వాతావరణంలో మొక్కలకు అందకుండా ఉన్న పోషకాలను మొక్కలకు అందేలా చేస్తూ, అదేవిధంగా నీళ్లలో కరగకుండా మొక్కకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను కూడా కరిగించి మొక్కలకు అందిస్తాయి. ఇవి ఉపయోగకరమైనవి. మనం చెప్పుకున్నట్టుగా ఈ హాని కలిగించేవి ఏం చేస్తాయంటే, మనం చూస్తున్నటువంటి 90% వ్యాధులు తెగుళ్ళకి కారకాలు ఈ హానికరమైన సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవులు సహజంగా భూమిలోనే ఉంటాయి, కానీ వాటి యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి మేలు చేసే సూక్ష్మజీవులని మనం వేరు మండలం నుంచి గ్రహించి కృత్రిమంగా వాటిని ప్రయోగశాలలో వాటి యొక్క సంఖ్యను పెంచి దానికి ఒక రూపం తీసుకొచ్చి, ద్రవ రూపం కావచ్చు ఘన రూపం కావచ్చు, తీసుకొచ్చి రైతులకు అందిస్తున్నాం. వాటిని మనము జీవన ఎరువులుగా పిలుస్తున్నాము.
4: అంటే ఇప్పుడు జీవన ఎరువులు అంటున్నారు, ఇవి నీళ్ళలో ఉంటాయి, ప్రయోగశాలలు ఎందుకు తయారు చేస్తున్నారు?
5: హరిత విప్లవం వచ్చాక వ్యవసాయంలో హైబ్రిడ్ వంగడాల యొక్క వాడకం చాలా పెరిగింది. ఎందుకంటే ఈ హైబ్రిడ్స్ ఎక్కువ వాడడము, వాటితో పాటు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల దిగుబడి అనేది చాలా ఎక్కువగా వచ్చి రైతులు వాటి వైపు మొగ్గు చూపారు. అలా చూపిస్తున్న క్రమంలో దిగుబడియే లక్ష్యంగా చేసుకోవడం వల్ల నేలలో ఏమవుతుందంటే, ఉపయోగకరమైన ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడం, వీటి వల్ల ఏమవుతుందంటే నేలలో ఉండే సహజంగా ఉండే సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గిపోయి భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. భూభౌతిక లక్షణాలు, పిహెచ్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల సూక్ష్మజీవులు అనేవి వాటి సంఖ్యను పెంచుకోలేక రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అందువల్ల ఖచ్చితంగా వీటిని మేము సేకరించి ప్రయోగశాలలో పెంచి మళ్ళీ రైతులకు అందించే అవసరం వచ్చింది.
4: దాని గురించి ఇలా చేయడం జరుగుతుందంట. ఈ జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా?
5: జీవన ఎరువులు ఎందుకంటే మనం వేస్తున్న అధిక మోతాదుల్లో మనం రసాయనిక ఎరువులు వాడుతున్నాం. ఆ వాడిన ఎరువులు అనేవి మనం 100 కేజీల నత్రజని కానీ, 100 కేజీల డిఏపి భాస్వరాన్ని కరిగించే ఎరువును మొక్కలకు అందించినప్పుడు కేవలం అందులో 20 కేజీలు మాత్రమే మొక్కలు తీసుకుంటున్నాయి. మిగతా 80 కేజీలు అనేవి నీరు గాలిలోకి, గాలి కాలుష్యం చేస్తున్నాయి, నేలలోకి వెళ్ళి అది వృధా అయిపోతుంది. ఇలాంటి అంతేకాకుండా ఈ వృధా అవ్వడమే కాకుండా చాలా వరకు భాస్వరము, పొటాషియము, జింక్ ఇలాంటివన్నీ నేలలోనే ఉంటూ కరగకుండా వాటి యొక్క నిల్వను పెంచుకుంటున్నాయి. అంటే మొక్కకు అందట్లేదు. ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు డిఏపి కానీ, కాంప్లెక్స్ 2020 కానీ వాడినప్పుడు యాక్చువల్గా వేయాల్సింది 24 కేజీలు, అయితే రైతులు 40 నుంచి 50 కేజీలు వేస్తున్నారు. ఆ వేసిన దాంట్లో కేవలం ఒక 20% మాత్రమే పంట యూజ్ చేసుకుంటుంది, మిగతా 80% అనేది నిల్వ ఉండిపోతుంది. భాస్వరం నిల్వ ఉండడమే కాకుండా ఆ భాస్వరం ఏం చేస్తుందంటే సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుతో, ఇనుము ధాతువుతో కూడా కలిసి అవి కూడా అందకుండా చేస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ జీవన ఎరువులు వాడితే, అవి జీవన ఎరువులు అంటేనే సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులు స్రవించే కొన్ని ఆమ్లాలు, కొన్ని విటమిన్ సొల్యూషన్లు, పెరుగుదల హార్మోన్ల వల్ల చాలా రకాలుగా కరగని పోషకాలను కరిగిస్తాయి. అంతేకాకుండా గాలిలో వృధాగా ఉన్న చాలా రకాల పోషకాలను కూడా మొక్కలకు అందిస్తాయి. దాని ద్వారా రైతులకి రసాయనిక ఎరువులకు అయ్యే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. అందుకే ఖచ్చితంగా రైతులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
4: అంటే జీవన ఎరువులు వాడడం వల్ల రసాయనిక ఎరువులు ఖర్చు తగ్గుతుంది రైతులకు?
5: ఖచ్చితంగా తగ్గుతుంది.
4: ఇప్పుడు ఈ జీవన ఎరువులు అంటున్నారు, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు రైతులు వాడుకోవచ్చు వాటిని?
5: జీవన ఎరువులు చాలా రకాలు ఉంటాయి, అవి అందించే పోషకాన్ని బట్టి రకాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన

0: చెప్పినవి ఏంటంటే, నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి, పొటాషియంని కరిగించేవి. ఎందుకంటే ఈ మూడు మూలకాలు మొక్క పెరుగుదలకి చాలా అవసరం కాబట్టి ఇవి చాలా వాడుకలో ఉన్నాయి. ఇవే కాకుండా మనకి జింకును కరిగించేవి ఉన్నాయి, మెగ్నీషియంని కరిగించేవి ఉన్నాయి, మ్యాంగనీ, సిలికెట్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు కూడా వీటి మీద అవగాహన పెరుగుతుంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే, కన్సోర్షియా ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ కన్సోర్షియా పేరుతో కూడా అన్ని కలిపి మేము తయారు చేస్తున్నాము ప్రజెంట్.
1: ఇన్ని రకాల జీవనెరువులు గురించి చెప్తున్నారు, అదే నత్రజనిని స్థిరీకరించి రైతులకు లాభం చేకూర్చే జీవనెరువులు కూడా ఉంటాయా?
0: ఉంటాయి. మనకు నత్రజని అనేది మనం అందించాల్సిన అవసరం లేదు. 78% నత్రజని గాలిలో వృధాగా ఉంటుంది. ఈ నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఏం చేస్తాయంటే, ఆ గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు మన యూరియా రూపంలో ఏదైతే అందిస్తున్నామో నత్రజనిని అది అందిస్తాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. రైజోబియం, ఆ రైజోబియంలో కూడా ఇంకా చాలా స్పీసీస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏ పంటలకంటే పప్పుదినుసు పంటలకి, పప్పుదినుసు పంటలు అంటే మనకు తెలుసు అపరాలు, కందులు, పెసర్లు, ఇవి కాకుండా ఇంకా సోయాబీన్, ఇవి కాకుండా నూనె గింజ పంటలైనటువంటి మన వేరుశనగ ఈ పంటల్లో కూడా ఎక్కువ వాడుకోవచ్చు. ఇందులో రైజోబియం ముఖ్యంగా పప్పు జాతి పంటలకి వాడుతాము. ఇవేం చేస్తాయంటే, మొక్క యొక్క వేరు బుడిపల్లో నివసిస్తూ మొక్క నుండి వచ్చే కార్బనంని తీసుకొని గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తుంది. ఇది ఇంకేం చేస్తుందంటే, వేరు బుడిపల సంఖ్య పెంచి నత్రజని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. ఎంత స్థిరీకరిస్తుంది అంటే, సుమారుగా 20-30 kg ప్రతి హెక్టార్కి ఈ రైజోబియంకి అంత శక్తి ఉంటుంది, అంత స్థిరీకరించి మొక్కకు అందించే శక్తి ఉంటుంది. ఇది నత్రజని స్థిరీకరించేది. ఇవే కాకుండా ఇంకా అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం ఇవి కూడా ఉంటాయి. పంట యొక్క రకాన్ని బట్టి మనం వాడుకుంటాం. పప్పు జాతి పంటలు, నూనె జాతి పంటలకైతే రైజోబియంని, అజిటోబ్యాక్టర్ ఇది దేనికంటే ఎక్కువ కూరగాయ మొక్కలకి, పండ్ల తోటలకి, పూల మొక్కలకి అజిటోబ్యాక్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పెరుగుదల హార్మోన్లని కూడా విడుదల చేస్తుంది. ఇవే కాకుండా అజోస్పైరిల్లం ఇది ఎక్కువగా వరి పొలంలో వాడతాము, వరి పొలంలో నత్రజని స్థిరీకరిస్తుంది. అంతేకాకుండా ఇంకా జొన్న, మొక్కజొన్నలో కూడా మనం వాడవచ్చు. ఇవన్నీ కూడా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు.
1: అంటే ఇంతవరకు మీరు చెప్పారు భాస్వరము నేలలో బాగా ఉండిపోతుందని, మరి అలాగే ఈ భాస్వరాన్ని కరిగించి మొక్కలకు ఎరువుగా అందించే జీవన ఎరువులు ఏమైనా ఉన్నాయా?
0: మన తెలంగాణ ప్రాంతంలో భాస్వరం నిల్వలు చాలా ఉన్నాయి. మనం అదనంగా అందించాల్సిన అవసరం లేదు. ఈ డిఏపి ఇవి వేస్తున్నాం కదా, యాక్చువల్గా వాటిని వేసే కంటే నేలలో ఉన్నటువంటిది కరిగించితే ఇంకా రైతులకి ఖర్చు తగ్గుతుంది. నేలలో భాస్వరం నిల్వలు పెరగడం వల్ల ఆ శుద్ధలాగా మారిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఆ భాస్వరం ఒకటే కరగకుండా ఉండిపోదు, దానితో పాటు అది వెళ్ళి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుకు, ఐరన్కి కూడా అతుక్కోవడం వల్ల భాస్వరము అందదు, అటు సూక్ష్మ పోషకాలు అంటే ఐరను అందదు, దానివల్ల చాలా లోపాలు వస్తాయి. అందుకని ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడడం. ఇవేంటంటే మన మార్కెట్లో సూడోమోనస్ ఫ్లోరసెన్స్, ట్రైకోడర్మా విరిడే, ఇవే కాకుండా ఎక్కువ ఆస్పర్జిల్లస్, పెన్సీలియం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఇలా ఈ సూక్ష్మజీవులు ఏం, ఈ భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే కొన్ని ఆమ్లాలను స్రవిస్తుంది. ఈ ఆమ్లాల వల్ల దాని చుట్టూ ఉన్న కరగని స్థితిలో ఉన్న ఈ భాస్వరాన్ని కరిగిస్తూ దాని నుంచి జింక్, ఐరన్, మ్యాంగనీస్ లాంటి వాటిని కూడా విడుదల చేయడం వల్ల ఈ మొక్కకు అందుతుంది. ఇవే కాకుండా మైకోరైజా అని ఇంకొక శిలీంద్రం కూడా ఉంటుంది, మైకోరైజా గుళికలు దొరుకుతాయి. ఇవి ఏం చేస్తాయంటే కింద వేర్లు కూడా వెళ్ళలేని ప్లేస్లో, ఫంగస్ అనమాట, అది స్ప్రెడ్ అయిపోయి ఆ వేరు లోపలగా ఉన్న భాస్వరాన్ని కూడా వేర్లకు అందించి వేరు వ్యవస్థ గట్టిపడేలాగా, భాస్వరం మంచిగా అందేలాగా చేస్తుంది. ఇవన్నీ కూడా భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు.
1: అదేవిధంగా ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలియజేస్తారా రైతులకి?
0: వాడుకోవడానికి 4 పద్ధతులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అండ్ మంచిగా ఫలితాన్ని ఇచ్చేది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ద్వారా వాడవచ్చు. కొన్ని కూరగాయ పంటలు, వరి లాంటి వాటిలో ఎక్కడైతే నర్సరీలో పెంచి ప్రధాన పొలంలోకి నాట్లు వేస్తారో అక్కడ నారుమడి విధానంలో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా నేలలో వెదజల్లుకునే పద్ధతి, నేలలో వేసే పద్ధతి అంటారు, ఇలా వాడుకోవచ్చు. ఇంకా అది కాకుండా డ్రిప్ పద్ధతిలో ఎక్కడైతే పండ్లు పూల తోటలు ఉంటాయో దాంట్లో డ్రిప్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. ఇందులో విత్తన శుద్ధి ఎలా చేస్తారంటే, విత్తన శుద్ధి ఎక్కువగా ఈ రైజోబియం జీవన ఎరువు అనేది ఖచ్చితంగా విత్తన శుద్ధి ద్వారా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అది వేర్లలో మాత్రమే పెరుగుతుంది కాబట్టి, ఎప్పుడైతే విత్తనాన్ని ఏ విత్తనం అయితే మనం వేయాలనుకుంటామో, ముఖ్యంగా రైజోబియంని మనం ఇందాక చెప్పుకున్నట్టు పప్పు దినుసు పంటలో వాడతామన్నాము కదా, అలాగే ఇప్పుడు గ్రీన్ అదే కందులు కానీ పెసర్లు కానీ మనం విత్తనం వేయాలనుకున్నప్పుడు వేసే ముందు ఒక అర్ధ గంట ముందు ఒక

0: వంద మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం, బెల్లం లేకపోతే పంచదార చక్కెర, అది లేకపోతే మనం అన్నం వండేటప్పుడు వచ్చే గంజి ఉంటుంది కదా, ఆ గంజి వేడివేడిది కాదు, కొంచెం చల్లార్చాలి ఆ గంజిని. గంజి కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం అన్నం కదా, అది వేసి పాకం లాగా వస్తుంది. ఆ పాకం వచ్చినాక కాచి చల్లార్చినాక 1 ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం ప్యాకెట్, రైజోబియం కావచ్చు, అజిటోబాక్టర్ కావచ్చు, అజోస్పైర్, విత్తన శుద్ధి చేయాలంటే 200 గ్రాములు 1 ఎకరానికి సరిపోతుంది. అదే మనం విత్తనం చూసుకున్నట్టయితే 10 కేజీల విత్తనానికి 200 గ్రాముల ప్యాకెట్ సరిపోతుంది. దానికి ఇది మంచిగా పట్టాలంటే ఖచ్చితంగా ఈ బెల్లం ద్రావణం, ఇందాక చెప్పుకున్న బెల్లం ద్రావణం కానీ చక్కెర ద్రావణం కానీ కలపాలి. కలుపుకొని కొంచెం అది నేల మీద కలపొద్దు, ఒక సిమెంట్ సంచిలో కానీ ఏదైనా బస్తా సంచిలో పైన మాత్రమే కలపాలి. కలిపిన తర్వాత అది మంచిగా విత్తనానికి పడుతుంది, పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు కొంచెం ఆరబోసి 30 నిమిషాలు అలాగే నీడలో ఉంచాలి. ఖచ్చితంగా ఎండలో పోయొద్దు, ఎప్పుడైనా సూక్ష్మజీవులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఎండకి, కాబట్టి ఖచ్చితంగా నీడలో, ఒక చెట్టు నీడ కావచ్చు, ఒక షెడ్లో కావచ్చు, ఇట్లా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 1 30 నిమిషాల నుంచి 1 గంట లోపలనే అది మనం పొలంలో విత్తుకోవాలి. ఇది విత్తన శుద్ధి. ఇదే కాకుండా ఇంకా చెప్పినట్టుగా కొన్ని కూరగాయ మొక్కలు కానీ ఎక్కువ చూసుకున్నట్లయితే ఎక్కడైతే నర్సరీలో పెంచి దాన్ని మన ప్రధాన పొలంలో నాట్లేస్తామో అవి అందులో ఎక్కువ ఏంటి మన కూరగాయ పంటలు, అదేవిధంగా వరిని ఇలా చేస్తుంటాం. వరి అయితే అజోస్పైర్లం అని చెప్పాం కదా, ఇందులో 200 గ్రాముల ప్యాకెట్ని తీసుకొని 10 లీటర్ల నీటిలో, అది అక్కడే మీరు వరి నాటేసే దగ్గరే ఒక గుంతలాగా తీసుకున్నా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఏది అందుబాటులో ఉంటే అది ఒక బకెట్లో 200 గ్రాముల జీవన ఎరువుని 10 లీటర్ల నీటిలో ఒక టీస్ట్ ఇలా కలుపుకొని ఆ నర్సరీ నుంచి తీసిన నారుని అందులో నానబెట్టాలి. ఎంతసేపు అంటే 20 నుంచి 40 నిమిషాల వరకు నానబెట్టుకుంటే అది మంచిగా వేర్లకు అతుక్కుంటుంది అన్నమాట. ఎందుకంటే ముందుగానే చెప్పుకున్నాం వేరు నుంచి స్రవించే స్రవాలే వీటికి ఆహారం, ఈ సూక్ష్మజీవులకు అవి మంచిగా అతుక్కుంటాయి. దానికి మనం టైం ఇస్తున్నాం 20 నుంచి 40 నిమిషాలు, ఆ టైంలో అవి మంచిగా అతుక్కొని మనము ప్రధాన పొలంలో నాటు వేసినప్పుడు వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి. పెంచుకోవడం వల్ల మనకి భూమిలో సహజంగా ఉండాల్సినవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఇవి మల్టిప్లై, వాటి యొక్క సంఖ్యను పెంచుకొని మంచిగా మనకి నత్రజని స్థిరీకరిస్తాయి, గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తాయి అన్నమాట. ఇది ఇంకొక పద్ధతి. మీరు ఇక్కడ విత్తన శుద్ధి చేసుకోలేకపోయారు, ఇది చేసుకోలేకపోయారు, మనకు 3వ ఆప్షన్ కూడా ఉంది, అదే నేల ద్వారా అందించడం. ఎప్పుడైనా దీనికి 1 నుంచి 2 కేజీల ఏదైనా జీవన ఎరువుని, ఏదైనా జీవన ఎరువు, భాస్వరాన్ని కరిగించేది కావచ్చు, నత్రజని స్థిరీకరించేది కావచ్చు, పొటాషియంని కరిగించే ఏ జీవన ఎరువునైనా మనం నేరుగా పొలంలో చల్లుకోవడానికి 1 నుంచి 2 కేజీల ప్యాకెట్ని, జీవన ఎరువు ప్యాకెట్ని మనము 100 కేజీల బాగా మాగిన పశువుల పేడ, నల్లగా అవుతుంది అలాంటి పశువుల పేడ, పచ్చి తీసుకోవద్దు, మాగిన పశువుల పేడ కావచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ అని దొరుకుతుంది వానపాములో తయారు చేసినది, దానితో కలిపి మీకు నిజంగా 10 రోజుల టైం ఉందనుకోండి, ఈ రెండింటిని కలిపి ఒక నీడలో ఒక కుప్పలాగా పోసుకొని, మంచి కుప్పలాగా పోసుకొని రోజు 10 నీటిని చల్లుతూ చిలకరిస్తూ తేమ ఉండేలాగా దాంట్లో చూసుకుంటే వాటి యొక్క సంఖ్య ఇంకా పెరుగుతుంది. మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ కలిపి చల్లుకోవచ్చు, ఇది ఇంకా మంచి పద్ధతి. 10 రోజులు పక్కన ఉంటే ట్రైకోడర్మా విరిడే కానీ భాస్వరాన్ని కరిగించేవి 10 రోజుల బాగా మాగిన పశువుల ఎరువుతో ఉంచితే వాటి సంఖ్య అనేది ఇంకా పెరిగి మనం ప్రధాన పొలంలో వెదజల్లినప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీకు టైం లేకపోతే డైరెక్ట్గా మీరు కలిపేసి పొలంలో విత్తే ముందు కానీ విత్తినాక 1 వారం తర్వాత పంట యొక్క రకాన్ని బట్టి దాన్ని ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు. ఇది కాకుండా ఎక్కడైతే పండ్ల తోటలు, ఈ పూల తోటలు ఉంటాయో వాటికి డైరెక్ట్ డ్రిప్లో 300 మిల్లీలీటర్ల వాటర్లో 200 గ్రామ్స్ల జీవన ఎరువును ప్యాకెట్ని కలుపుకొని డైరెక్ట్గా డ్రిప్ లైన్ పైపుల ద్వారా మొక్క చుట్టూ అందేలాగా చేసుకోవచ్చు. ఇది కూడా వాడుకోవచ్చు.
1: అంటే ప్రధానంగా జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు మరియు జీవన ఎరువులను రైతులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారా?
0: రైతులకి ఒక ముఖ్య సూచన ఏంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, ఎందుకంటే ఇది కొంచెం దాంట్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నాణ్యత ప్రమాణాలు పాటించి వాటిని తయారు చేస్తారు. ఖచ్చితంగా ఎఫ్సీఓ అప్రూవ్డ్ సెంటర్స్లో మాత్రమే కొనాలి. మనకు బయట దొరికేవి ఏం చేస్తున్నారంటే వీటికి కొంచెం మంచి వాతావరణం కల్పించాలి, కొంచెం రూమ్ టెంపరేచర్ అంటారు, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటేనే అవి జీవ కణాలని చెప్పాను కదా, అవి అనేవి బ్రతికుంటాయి, అవి బ్రతికుంటేనే మళ్ళీ మీరు భూమిలో వేసినప్పుడు వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అందుకే ఎక్కడైతే నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేస్తారో ఎఫ్సీఓ అప్రూవ్ అంటే బాగా నమ్మకం ఉన్న షాపులలో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ వీటి మీద జీవన ఎరువుల మీద

0: బాగా దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు మన వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్కి కూడా జీవన ఎరువుల తయారీకి మనకు ఒక 1 కోటి రూపాయలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్, రైజోబియం ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు గవర్నమెంట్ సంస్థలో ఓన్లీ వ్యవసాయ శాఖలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మనము ఎక్కడైతే మీరు విత్తనాలు కొనుక్కుంటారో అక్కడే ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మీరు ఎక్కడ ఒకవేళ బయట కొన్నప్పుడు, షాప్లలో కొన్నప్పుడు ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ అనేది ఆ ప్యాకెట్ మీద చూడాలి. ఏం చూడాలంటే కౌంట్ ఎంత ఉంది, అది 10^7 to 8 కణాలు ఉన్నాయా లేదా ఆ ప్యాకెట్ మీద రాస్తారు అది చూడాలి. ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూడాలి. అదేవిధంగా ఏ దాని మీద పంట పేరు రాసుంటే నిర్దేశించిన పంటలో మాత్రమే వాడాలి. గడువు తేదీ ఇంకెంత ఉందో చూసుకోవాలి. ఖచ్చితంగా తయారు చేసిన రోజు నుంచి ఓన్లీ 6 నెలల లోపు మాత్రమే అది బాగా పనిచేస్తుంది. అందుకే ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి, 6 నెలలు మించి ఉండకూడదు. ఇవి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1: అంటే ప్రధానంగా రైతులు జీవన ఎరువులు కొన్నాక ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు వాటిని?
0: వాటి యొక్క రకాన్ని బట్టి, ఒకవేళ రైతు కనుక ద్రవ రూపంలో ఉన్నవైతే మనం సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాటి బతికే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, వయబులిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఘన రూపంలో, పొడి రూపంలో ఉన్న, పౌడర్ రూపంలో ఉన్నవి కొనుక్కుంటే ఓన్లీ 6 నెలలు తయారు చేసినప్పటి నుంచి 6 నెలల లోపు వాడుకుంటేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంతేకాకుండా రైతులు కొన్నాక కూడా ఎలా వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే ప్రతి రైతు విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా మొదటగా శిలీంద్రనాశినితోని దాన్ని విత్తన శుద్ధి చేస్తారు, తర్వాత పురుగు మందుతో కూడా చేస్తారు. అలా చేసినాక వెంటనే మనం కొన్న జీవన ఎరువును కలపకూడదు. ఖచ్చితంగా అవి కలిపిన తర్వాత 24 నుంచి 48 గంటల తర్వాత మాత్రమే ఈ జీవన ఎరువును అనేది కలుపుకోవాలి. కలిపేటప్పుడు కూడా ఎండలో కలిపి ఆరబెట్టడం అలాంటివి చేయొద్దు. అండ్ మళ్ళీ ఆ జీవన ఎరువును కొన్నాక ఏ పంటకు వాడ, రైజోబియం ఉందనుకోండి అది కేవలం పప్పుజాతి పంటలకి, అజిటోబ్యాక్టర్ ఉంది కూరగాయ మొక్కలకి, ఆజోస్పైర్లం ఉంది ఓన్లీ వరికి అండ్ జొన్నకి, ఇలా అందులో నిర్దేశించిన పంటకి మాత్రమే వాడుకోవాలి.
1: ఇంతవరకు సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగ శాస్త్రవేత్త మానస గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానసాగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం గొర్రెల పెంపకంలో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం పెట్టారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
5: నమస్కారం అండి భోగి మిట్టయ్య గారు.
6: నమస్కారం.
5: మీరు మడికొండ గ్రామంలో గొర్రెల పెంపకం చేసుకుంటా ఉన్నారు కదా?
6: అవును సార్.
5: ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు?
6: 30 ఏళ్ళ సార్. మేము ముందు కాలం ఫస్ట్ మేకలు ఉండే, మేకలన్నీ అమ్ముకుని 30 ఏళ్ళ.
5: అంటే మేకలు చేసినప్పుడు ఎట్లా ఉండేది మీకు?
6: బాగానే ఉండేది కానీ అప్పుడు మేత చెట్టు చీమ ఉంది. ఇప్పుడు చెట్టు చీమ లేకుండా అయిపోయింది. ఎంత అక్కడ 1 ఎకరం ఎంచర్ అయిపోయింది మా భూమి పూట అంతా. మాకు 6 ఎకరాలు ఉన్నారా భూమి ఉన్నది నాకు.
5: అది గొర్రెలు కూడా పెంచుకుంటున్నా
6: పెంచుకుంటున్నాను. అయితే మా భూమి వల్ల ఎచ్చర వాళ్ళకి ఇవన్నీ కూడా మేము ఇయ్యలేదు.
5: అంటే పంటలు కూడా పండిస్తూ
6: ఉంటాం. పండుతాయి. ఇప్పుడు పత్తి
5: ఏమేమి పండిస్తాను?
6: పత్తి, వరి,
5: పత్తి
6: మళ్ళా మొక్కలు ఉన్నా పత్తి బీకినాక మళ్ళా మొక్కలు ఉండదు.
5: అంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? ఇవి
6: 100 ఉన్నాయి సార్.
5: 100 ఉన్నాయి. అంటే గొర్రెలు ఎన్ని సంవత్సరాలు తీసుకొని మీరు?
6: 20 ఏళ్ళు అయితే అండి. 10 ఏళ్ళు మేకలే ఉండే సార్. ఇక మేకలకు ఎప్పుడు అక్కడ చెట్లు చీమ పోయిందో ఇక అంత ఎంచర్ అయింది మా దగ్గర. ఎంచర్ అయితే
5: గొర్రెలు తీసుకున్నాయి.
6: గొర్రెలు తీసుకుంటే
5: గొర్రెలు కొన్నప్పుడు ఎట్లా తీసుకున్నాం? మంచి గొర్రెలు ఇట్లా తెలవాలి ఎట్లా తెలవాలి? దానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా గొర్రెలు కొనాలంటే?

0: పలేదు సార్, అన్ని మంచి మంచి దూడలు కొనుక్కొచ్చిన 30 ఇన్ని, అప్పుడు 5,000 ఒకటే సార్, అప్పుడు 5,000 ఒకటి 30 కొనుక్కొచ్చిన, ఆ రోజులు అమ్ముతా అంటే కొన్నాం. ఇక అట్నే పడుకుని అట్నే సాధిన.
1: ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, మరి ఎట్లా జాగ్రత్త తీసుకుంటా అంటారు, బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలంటే? మీరు
0: బాగానే ఉంటారు. మాకు పెద్ద చెడ్డు ఉన్నాయి సార్, ఓ 20 ఫీట్ల రెగ్యులేషన్, 100 ఫీట్ల పడుతుంది. అక్కడ ఒక షెడ్ వేసిన, నేను
1: షెడ్ వేసిన,
0: షెడ్ వేసి.
1: ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఒక గొర్రె సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడుతుంది మీకు?
0: 9 నెలలకు ఒకసారి ఇంటది సార్ అది. ఇప్పుడు ఈయనక 3 నెలలకు గడుతుంది, 6 నెలలకి ఇంటది.
1: అంటే 9 నెలకు ఒక పిల్ల వస్తూ ఉంటుంది మీకు?
0: వచ్చినాక ఈ మగపిల్లల జీతం అని పెట్టడు. ఇక మనకు కాకేందంటే మగపిల్లలు అమ్మినా జీతం వెళ్తుంది, ఇక ఆడిపిల్లలైనా మిగులుతా ఉంటాయి.
1: అంటే ఇప్పుడు ఈ గొర్రె ఒక్కటి పెరిగి పెద్దదై మీ చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది?
0: ఇప్పుడు పిల్లలు 4 నెలలు 5 నెలలకే వస్తాయి సార్, 5 నెలలు, 4 నెలలు 5 నెలలకే 7,000, 8 నెలలు, 6 నెలలు,
1: 6 నెలల తర్వాత
0: అమ్ముకుంటే. ఏది మగపిల్లలు 6 నెలలు అయింది అనుకో, అన్ని 8 కిలోలు 10 కిలోలు వెళ్తాయి. ఇక 6,000 7,000
1: ఇట్లా వస్తా
0: ఉంటాయి. ఓ 10 పిల్లలు వెళ్ళినా కూడా 10 ఏళ్ళు అయినా 70,000 వస్తాయి.
1: అంటే ఇప్పుడు మీకు 100 గొర్రెలు అంటే దాదాపు సంవత్సరానికి ఒక 30-40 పిల్లలు వస్తా ఉంటాయా?
0: వస్తాయి, 20-30 అన్న వస్తాయి సార్, 100 కంటే 20-30 వస్తాయి. అంటే అలా ఆడి ఉండే సార్, అలా ఆడి ఉండే వరకు 20 అవి వచ్చినా ఓ 20 ఇవి వచ్చినా
1: ఆడి వాటిని మీరు పెంచుకుంటారు?
0: ఆడి వాటిని అమ్మం, అట్నే వస్తాం వాటిని,
1: వాటిని అమ్ముతాం,
0: వాటిని అమ్ముతాం, ఆడి వాటిని అమ్మం, అట్నే ఉంటాయి అవే.
1: ఇప్పుడు మీరు ఎంత దూరం తిప్పుతూ ఉంటారు వీటిని ప్రతిరోజు?
0: సారు దగ్గర దగ్గర
1: మేత కోసమేనా?
0: మేత కోసమే. ఇప్పుడు మా బాయి కమస్కం అక్కడ ఉంది. ఇప్పుడు మా దగ్గర భూమి మొత్తం ఎండిపోయింది. ఇక్కడ చెర్ల నీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇది వాసనత్తని అని తీసేసారు. నీళ్ళు తీసేసే వరకు భూమి పచ్చగుంది కదా సార్, ఇక పని కూడా కొట్టుకురావాల్సి వస్తాను. అక్కడ భూమి అంతా ఎండిపోయింది.
1: వీటి మేత కోసమే తిప్పుకుంటా ఉంటారు,
0: తిప్పుకుంటా.
1: ఇట్లా తిప్పినప్పుడు బందులు ఏమైనా ఎదుర్కొంటా ఉంటారా? రోడ్డు మీద దాడుతూ ఉంటారు.
0: అయితే ఏం చెప్తాను అయితే ఉంటుంది వస్తుంది. మరి ఇప్పుడు మన దగ్గర ఏమన్నా అది దానికి తెలియదు కదా, ఉరికి పోయి తాకుడేనా అది? ఏది మన మనసులో అది వస్తుంది అని ఊకుండా అది ఉరుకుతాంటే వాడు ఎవరో వచ్చి ఓడుకుంటాడు. పోయినసారి ఒకటి రోడ్డు కుదిరి రోడ్డు చచ్చిపోయినాయి. ఏం చెప్తాం మరి?
1: అంటే వీటికి ఏమైనా జబ్బులు వస్తా ఉంటాయి?
0: జబ్బులు వస్తాయి సార్.
1: ఎట్లాంటివి ఎదుర్కొంటా ఉంటారు?
0: మన దవాఖాన గవర్నమెంట్ దవాఖాన ఎప్పుడైనా వాళ్ళు ఇంజక్షన్ లో
1: ఇంజక్షన్ వేస్తారా?
0: ఇప్పుడు మొన్న సిటుకు రోగం సూదులు ఇచ్చినాం, పెద్ద రోగం సూదులు. వాళ్ళు డాక్టర్లు మనకు అందరు తెలిసి ఉన్నారు సార్. అయితే వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ సూదులు రాగానే గవర్నమెంట్ సూదులు వచ్చినాయి. 3 నెలలకు
1: చెప్తా ఉంటారు,
0: చెప్తారు ఉంటారు. ఇక వాళ్ళు చెప్పకుండా ఈ నటల మంది అందరూ విడతలేరు వాళ్ళు చాండ్రోలే. ఇక కరెక్ట్ గా 3 నెలల తర్వాత ఖచ్చితంగా నటల మంది పెట్టాలి,
1: అన్నిటికీ పెట్టాల్సింది. 3 నెలలకోసారి పెట్టాల్సి,
0: 3 నెలలకోసారి పెట్టాలి. లేకపోతే లోపల పురుగులు నట్టలు పెద్దగా అయి అవి బతుకాయి,
1: చనిపోయే అవకాశాలు ఉంటాయి,
0: చనిపోయే అవకాశాలు ఉంటాయి.
1: నేను చిట్టుకు రోగం కూడా వస్తూ ఉంటుంది,
0: వస్తుంది. ఇప్పుడు ఎండ, ఇప్పుడు భూమి పచ్చబడదు అనుకో, గట్టి ఇప్పుడు ఎండ కొడుతుండే, మారిపోయిన గడ్డి తింటే చిట్టుకు రోగం వస్తుంది.
1: అట్లా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు తినకుండా వాటిని? అంటే ఇప్పుడు ఇట్లా కాకుండా ఇంటికాడ దాన పెడతారు?
0: బయట
1: తిప్పి మేపుతా ఉంటారు,
0: బయట తీసి మేపడే, మంచిగా బయట మేపుతాం.
1: మరి పిల్లలు ఎట్లా జాగ్రత్త తీసుకుంటారు పెద్దగా కావడానికి? మీరు
0: పెద్దగా కావాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు 10-20 ఇప్పుడు 15 ఉన్నాయి బాయి కాడ, వాటిని అందరినీ
1: ఉంచుతాం బయట తీసుకురారు.
0: ఇప్పుడు అవి జర మీద బట్టి 2 నెలల దాకా బయటికి దేము, 2 నెలలు 2 నెలల 10 రోజుల దాకానైనా బయటికి దేము, అలానే ఉంచుతాం.
1: పాలే తాగుతాం,
0: ఆ పాలు తాగితే కానీ ఆకు పోసుకుపోతాం. అది మన సువా కన్నా అది ఇది ఆగుకుంటాం. ఇంత
1: తాకులు వాటికి పెడతాం,
0: ఆ తాకులు విత్తి బయటికి తోలినాక అలా తాడు కట్టి ఆడగడితే అవి
1: తింటా ఉంటాయి,
0: తింటా ఉంటాయి.
1: కొద్దిగా పెద్ద పెరిగినాక వాటిని కూడా తీసుకొస్తాం,
0: వాటిని కూడా తీసుకొస్తాం. అది అట్లా అట్లా సాధనం సార్.
1: అంటే ఇప్పుడు ఈ పొలాల పని కూడా తిప్పుతా ఉంటారా మీరు గొర్రెల్ని?
0: తిప్పుతాం మరి, తిప్పుతూనే ఉండే. మాకు 6.5 ఎకరాలు ఉంది మాకు భూమి, మాకు ఎరువు.
1: మీకే ఎరువు కావాలి?
0: ఎరువు కావాలి.
1: మీకు ఉపయోగపడతా ఉంటాయి?
0: ఉపయోగపడతాయి.
1: పంటలకు వాడుకుంటారు ఎరువుని?
0: ఇప్పుడు పత్తిలైనా మక్కకైనా వరికైనా మొత్తం పోపిస్తాం. అది వాడి ఎరువే,
1: అది పోపిస్తే బలం బాగా పెరిగి
0: బలం బాగా ఉంటుంది. ఇప్పుడు ఏ పిండి బత్తాలు ఎక్కువ తక్కువ పడతాయి, ఈ బలం ఉన్నది కాబట్టి మామూలు వేసిన సరిపోతా ఉంటుంది. అట్లా
1: ఇప్పుడు ధర బాగా వస్తుంది వీటికి అమ్ముకుంటే మీకు?
0: దసరా ముందే బాగా,
1: దసరా ముందే అమ్ముకుంటే బాగా. ఈ వాతావరణాన్ని

0: వీడికి జబ్బులు వస్తాయంటే
1: అంటే ఇక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇక ఇప్పుడు ఏదన్నా ఒక్క
0: చిన్నదో
1: పెద్దదో
0: బీమారి జాగ్రత్తలు, వర్షాలు పడిన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: జాగ్రత్త ఇప్పటి వరకు వానలే ఉన్నట్టు ఏదంటే కాళ్ళ నొప్పులు అన్నా, కాళ్ళ కుంటుడు అన్నా, బురదొక్కి రెండు కాళ్ళ నడుమ చెడి, అట్లా
0: నడవడైతుంది
1: సార్. అట్లా కూడా
0: మరి మందులు
1: మందులు వాడాలి.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ మోహన్.

0: बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ

0: పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కే సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దానిపాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నా జరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఏకాడి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమి వేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడేవి, అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్ లో అయితే రసాయనిక ఎరువులు వాడటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళకు కూడా అవసరమే. వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా

ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్, ఆ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్నీ

0: చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అన్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే తొమ్మిదే ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు, తేమ పోకుండా. తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాల్లో వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలకొస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి. కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది, మొత్తం మీద 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గొంతులు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది మనకు, భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గర ఏమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచరు నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకు మంచి ఎరువుగా తయారవుతా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువులు ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకు దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేర్లలో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా వీరు అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు మీకు. కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మ జీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ.

0: ఉంటాయి. ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటది కాబట్టి అది చాలా శ్రేష్టమైంది. మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటది. మనకి అన్నం, కూర, ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలలో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువ వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పొరుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బంగారు కుటుంబం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం రాజ్ కోటి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి, కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి కోసం బంగారు కుటుంబం చిత్రంలోని ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట వేటూరి గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ, కోమల, జయందర్, నాగరాజు, సోని, ప్రవీణ్, అరుణ, బిల్ల నవీన్, బిల్ల లావణ్య, మురళి, పావని, శరత్చంద్ర వీరందరి కోసం సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోని ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అల్లరి రాముడు. ఈ చిత్రం కోసం రవివర్మ ఉషా పాడిన పాట. పోతుల రవికిరణ్ గీత రచన, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా బుద్దలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అల్లరి రాముడు చిత్రంలోని ఈ పాట

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
2: మనోరంజనీ కార్యక్రమంలో తర్వాత పాట సుస్వాగతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్ మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు, మీరందరి కోసం సుస్వాగతం చిత్రంలోని ఈ పాట.

తర్వాత పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన మరియు సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం అల్లరి ప్రియుడు చిత్రంలోని ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత

0: ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: మనోరంజన కార్యక్రమంలో తర్వాత పాట ఆజాద్. ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, బేటూరి గీత రచన, సంగీతం మణిశర్మ. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఆజాద్ చిత్రంలోని ఈ పాట

తర్వాత పాట నువ్వే కావాలి. ఈ చిత్రం కోసం శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి కదిరి సమ్మయ్య, మేరమ్మ, రమణిక, సాయి రమణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం నువ్వే కావాలి చిత్రంలోని ఈ పాట.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై శ్రోతలు మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట డాడీ. ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నుండి కొల్తూరు చిరంజీవి, భారత నరహరి, అనుముల మోహన్, ఈర్లపూడి బాబుచారి, బుర్హనుద్దీన్, మొహమ్మద్ రఫీ, సామల రవికుమార్, ముత్యాల రాజయ్య, కదిరి సమ్మయ్య, వీరందరి కోసం డాడీ చిత్రంలోనే ఈ పాట.

తర్వాత పాట చంటి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం చంటి చిత్రంలోని ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అంకుశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. మల్లెమల్ల రచన, సంగీతం సత్యం. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీపుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం అంకుశం చిత్రంలోని ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో చివరిగా వినండి స్వప్న ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం సత్యం. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం స్వప్న చిత్రంలోని ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ డి శేషాచారి మరియు డి రాఘవాచారి గారుల గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు మధుర గీతాలు ఆపాద ముద్రలు వింటారు. ముందుగా అనుబంధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, ఆత్రేయ గీత రచన సంగీతం చక్రవర్తి

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: అందరా కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
0: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

శంకరాభరణం ఈ చిత్రం కోసం వాణి జయరాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అనురాగ దేవత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

ఆరాధన ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎస్ హనుమంతరావు.

మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట, కృష్ణశాస్త్రి గీత రచన, సంగీతం రమేష్ నాయుడు.

సిరిసిరి మూవ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

సాగర సంగమం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు.

అల్లరి బుల్లుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

డ్రైవర్ రాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం చక్రవర్తి.

పండంటి కాపురం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎస్పి కోదండపాణి.

జస్టిస్ చౌదరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, బేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

చుట్టాలున్నారు జాగ్రత్త ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

0: మీరు విన్న ఈ పాటతో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:00. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.